ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం, భాద్రపద మాసం 17వ రోజు, 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:50. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే 1970 మూడవ అలీన దేశాల సదస్సు లుసాకాలో ప్రారంభమైంది ఇదే 8వ తారీఖునే. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బొబ్బిలి జమీందారికి రాజు వెంకట శ్వేత చలపతి రంగారావు, పరిపాలనాధ్యక్షులు పండితులు అనేటువంటి ముఖపాటి సుబ్బారాయుడు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికులు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకులు అనేటువంటి త్రిపురనేని గోపీచంద్, రంగస్థల నటులు, దర్శకులు, క్రీడాకారులు అనేటువంటి పామర్తి సుబ్బారావు, హిందీ సినిమా గాయని ఆశాభోస్లే, గొప్ప వ్యవసాయ వ్యాపార పారిశ్రామికవేత్తలు కరటూరి సూర్యారావు, సంగీత దర్శకులు చక్రవర్తి, తెలుగు సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, బాలనటిగా ప్రవేశించి దక్షిణ భారత చలనచిత్రాలు నటించిన నటి అయినటువంటి సులక్షణ, తెలుగు కవయిత్రి స్వర్ణలత నాయుడు, అలాగే భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, అలాగే ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలుగా ఎంఎం శ్రీలేఖ, సంగీత దర్శకురాలుగా ఘనత చెందినటువంటి ఆమె జన్మించింది కూడా ఇదే 8వ తారీఖునే. మరి ఇదే రోజుని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. దీన్ని 17 నవంబర్ 1960 యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా 1966 జరుపుకుంటున్నాం. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్య కారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినం వేడుకలు వివిధ దేశాల్లో ప్రత్యేక నేపథ్యాలుగా అందరికీ విద్యా అనే నినాదంగా లక్ష్యాలను చేరకృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ నిర్వహిస్తున్నాయి. 2007-2008 వేడుకల్లో ఆరోగ్య విద్యలో భాగంగా అక్షరాస్యత ఆరోగ్యంపై అభివృద్ధిలో ముందంజలో సంస్థలకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇది యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ 2007-2008 యొక్క ద్వివార్షిక నేపథ్యం. ముఖ్యంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినం 2008 HIV, క్షయ, మలేరియాతో ప్రపంచంలో ముందంజలో ప్రజా ఆరోగ్య సమస్యలు, కొన్ని అంటువ్యాధుల దృష్టితో నిర్వహించబడుతుంది. అలాగే ఇదే రోజుని ప్రపంచ శారీరక చికిత్సా దినోత్సవం ఫిజియోథెరపీ డేగా కూడా జరుపుకుంటారు. మరి ఇదే రోజున మరణించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సంఘ సేవకులు, విద్యావేత్త అయినటువంటి రాయచోటి గిరిరావు, తెలుగు సినిమా దర్శకులు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు మాస్టర్ వేణు, సంగీతజ్ఞులు, శాస్త్రవేత్త, సమర్థులైన రచయిత అయినటువంటి కొడవటి కంటి రోహిణి ప్రసాద్, రంగస్థల సినీ నటులు, దర్శకులు అయినటువంటి జయప్రకాష్ రెడ్డి, యునైటెడ్ కింగ్డమ్ అండ్ 14th కామన్వెల్త్ రాజ్యాల రాణి అయినటువంటి ఎలిజబెత్ II మరణించింది కూడా ఇదే రోజున. మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:00 వస్తుంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

భరతమాతరం జయతు జయతు సగయుగ మా

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra today. In Vadodara, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. He will also dedicate to the nation three important sections of the Western Dedicated Freight Corridor, covering 326 route kilometers, developed at a cost of more than 20,700 crore rupees. The Prime Minister will also lay the foundation stone for three railway projects costing more than 9,700 crore rupees. In Maharashtra, the Prime Minister will inaugurate and address the Global FinTech Fest GFF 2026 in Mumbai this evening. The theme of GFF 2026, one of the world's largest and most influential annual fintech conferences, is potential to impact agentic AI, tokenization, quantum trusted, connected,

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30 కావస్తోంది. ఇప్పుడు వేదం వెంకట రాధాకృష్ణ గారి సూక్తి సుధా విందాం.
1: పాపము, ఏది పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలిది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనం వల్ల పాపము సంభవిస్తుంది. శ్లోకార్ధీన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కాని దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని, యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు.

0: మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు, పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు, వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కాని దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్లు అందరూ కూడా ఆ పాపాత్ములకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్లందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరినైనా చంపదగిన వారే, అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్ములను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
1: మీరింతవరకు వేదం వెంకట రాధాకృష్ణ గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

వరిలో నల్ల బియ్యం రకం గురించి తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు అవసరమైన రోజువారీ క్యాలరీల్లో 20-13% ప్రోటీన్లను వరి ద్వారానే పొందుతూ ఉన్నాము. ఇటీవల కాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన వల్ల ముడి బియ్యాన్ని లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ ధాతువులైన ఇనుము, జింకు, ఇతర పోషకాలున్న ఆహారం వాడకం కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నలుపు లేదా ఎరుపు రంగు వరి రకాల సాగు వినియోగం పెరుగుతోంది. నల్ల బియ్యం ప్రత్యేకతల విషయానికొస్తే, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి BPT 2841 అనే నల్ల బియ్యం రకం 2019-20 ఖరీఫ్లో రైతు క్షేత్రాల్లో మొదటి సంవత్సరం విడుదలైంది. చీరు సంచుల ప్రదర్శనలో కూడా BPT 2841

పథకం రైతుల మన్ననలను కూడా చూరగొంది. ఎంటియు 70-29, ఐఆర్జీసీ 18-195, ఎంటియు 1,081 అనే రకాలను సంకరపరిచి బీపీటి 28-41 నల్లబియ్యం రకాన్ని అభివృద్ది చేయబడింది. ఈ రకం 130-135 రోజుల పంటకాలం కలిగి హెక్టార్కు 6 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. 110 సెంటీమీటర్లు ఎత్తు పెరిగి దోమపోటు అగ్గి తెగులను కొంతమేర తట్టుకుంటుంది. ఈ పైరు చూడడానికి గింజల రంగు సాధారణ వరి రకాల మాదిరిగానే ఉంటుంది. అయితే బియ్యం రంగు మాత్రం నల్లగా ఉంటుంది. ధాన్యం సన్నగా ఉండి 1,000 గింజల బరువు సుమారుగా 14 నుంచి 14.5 గ్రాముల వరకు ఉంటుంది. బియ్యం మధ్యస్థ సన్నంగా ఉండి వండినప్పుడు ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఈశాన్య భారతదేశంలో ప్రాచుర్యం పొంది సాగులో ఉన్న బార్మా బ్లాక్, కాలా బట్ వంటి నల్లబియ్యం రకాలను సాగు చేస్తున్నారు. ఈ దేశావళి రకాలు ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం ధాన్యం ముతకగా లావుగా ఉంటాయి. అంతేకాకుండా దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాగులో ఉన్న వివిధ రంగుల వరి రకాలు అమైలోస్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వాటిని ఉడికించినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. దీంతో రోజువారీ ఆహారంగా వాటిని తీసుకోలేము. బీపీటీ 28-41 నల్లబియ్యం రకంలో అమైలోస్ మధ్యస్థంగా ఉండడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. 60% కన్నా ఎక్కువ నిండు గింజలనిస్తుంది. ధాన్యం పైపొట్టును మాత్రమే తొలగించినప్పుడు, అంటే చూడడానికి దంపుడు బియ్యంలాగా, 76.6% రికవరీ పాలిష్ చేస్తే 66% రికవరీ వస్తుంది. పాలిష్ చేయకుండా దంపుడు బియ్యంలా తిన్నప్పుడు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ధాన్యం పైపొరలోని నలుపు రంగులో ఉండే ఆంథోసైనిస్ పాలిష్ చేసినప్పుడు పోతుంది. ఈ రకం అమైలోస్ 23.5%. ఆల్కలీ విలువలు సాంబా మసూర వలె మధ్యస్థంగా ఉండడం వల్ల దీన్ని ఉడికించినప్పుడు మెత్తగా పొడిగా ఉండి తినేదానికి అనుకూలంగా ఉంటుంది. పాలిష్ చేయని బీపీటీ 28-41 రకంలో 100 గ్రాములు దంపుడు బియ్యంలో 90.52 మిల్లీగ్రాములు ఫినాలిక్ పదార్థాలు, 110.52 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లుగా కోత అనంతరం సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రయోగశాలలో నిర్ధారించారు. ఇది మనం రోజువారీ ఆహారంగా తీసుకునే సాంబా మసూరి బీపీటీ 5204 ముడి బియ్యంతో పోల్చినప్పుడు 3 రెట్లు ఎక్కువ నల్ల బియ్యాన్ని పాలిష్ లేకుండా ముడి బియ్యంలా ఉపయోగించినప్పుడే అందులోని మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకోలేని వారు గంజి లేదా జావ రూపంలో తీసుకోవచ్చు. బీపీటీ 28-41 రకం బియ్యాన్ని 5% పాలిష్ చేసినప్పుడు బియ్యంలోని పైపొర మాత్రమే పోవడం వల్ల కొంతవరకు నలుపు రంగు ఉంటుంది. మామూలుగా పాలిష్ బియ్యం ఉడకడానికి పట్టే సమయంలోనే ఉడికి తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలోనూ 100 గ్రాములకు 90.19 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లు తెలిసింది. పై పొట్టు మాత్రమే తొలగించిన బీపీటీ 28-41 ముడి బియ్యం రకంలో 11.02% ప్రోటీన్ నమోదు కాగా, బీపీటీ 5204 పాలిష్ బియ్యంలో 6.3% ఉంది. బీపీటీ 28-41 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్ బీపీటీ 5204 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్ కన్నా 30% ఎక్కువ. సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము ధాతువులు కూడా బీపీటీ 2841లో ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. సాధారణ వరి రకాలతో పోల్చితే నలుపు, ఊదా, ఎరుపు రంగు పైపొర కలిగి వరి రకాల్లో పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నలుపు రంగు బియ్యం పైపొరల్లో ఉండే దట్టమైన నలుపు రంగునిచ్చే ఆంథోసైనిన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూపర్ ఫుడ్ గా పిలిచే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను సమతుల్యం చేయడం వల్ల పలు రకాల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

0: బీపీటీ 28-41 వరి నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే దంపుడు బియ్యం శాతం బీపీటీ 28-41లో దంపుడు బియ్యం శాతం 76.60, బీపీటీ 5204లో 75.80% ఉన్నాయి. పాలిష్ చేసిన బియ్యంలో అయితే 66.30, బీపీటీ 5204లో 66.60% ఉన్నాయి. బీపీటీ 28-41లో నూకలు లేని బియ్యం శాతం 62.10, బీపీటీ 5204లో 63.40 ఉంది. గింజ పొడవు బీపీటీ 28-41లో 4.72% ఉంటే బీపీటీ 5204లో 4.91 మిల్లీమీటర్లు కలిగి ఉంది. గింజ వెడల్పు 1.80%, బీపీటీ 5204లో 1.81 మిల్లీమీటర్లుగా ఉంది. గింజ పొడవు వెడల్పుల నిష్పత్తిలో బీపీటీ 28-41కి 2.56% ఉంటే బీపీటీ 5204లో 2.71% చెప్పుకోవచ్చు. అమైలో శాతం 28-41 బీపీటీలో 23.50%, అలాగే బీపీటీ 5204లో 22.90% ఉంది. బీపీటీ 28-41లో ఆల్కలి విలువ 4% ఉంటే బీపీటీ 5204లో 5% చెప్పబడింది. ఫినాలిక్ పదార్థాలు దంపుడు బియ్యంలో 100 గ్రాములకి 90.52% బీపీటీ 28-41లో ఉంటే బీపీటీ 5204లో 59.84% ఉంది. ప్రోటీన్ శాతం దంపుడు బియ్యంలో 11.02% ఉంటే బీపీటీ 5204లో 8.40% ఉంది. జింక్ పీపీఎం దంపుడు బియ్యంలో బీపీటీ 28-41 రకంలో 24.30% ఉంటే బీపీటీ 5204లో అదే దంపుడు బియ్యం శాతం 18.80% చెప్పబడింది. ఇనప ధాతువు బీపీటీ 28-41 దంపుడు బియ్యంలో 15.60% ఉంటే బీపీటీ 5204లో 8.70% ఉంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ 6:50 అనంతరం 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని

సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

0: కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసును కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
1: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాలను

0: నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్ఛాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तुङ्गस्तरे प्रवहन्ति अनेन पञ्चविंशति मण्डलेषु जलप्लावनं व्याप्तम् बरेली लखीमपुर क्षेत्रेषु अतिवृष्टिः जनजीवनम् अस्तव्यस्तम् अकरोत् स्थितेः गभीरतां विलोक्य बरेली प्रशासनेन विद्यालयानाम् अवकाशः घोषितः प्रशासनीय अधिकारिणश्च आपदुद्धार कार्याय नियोजिताः भारत लक्ज़मबर्ग आर्थिक संबंधान नूतनाम औन्नत्यम नयन वाणिज्य मंत्री पीयूष गोयल लक्ज़मबर्ग उप प्रधानमंत्रिणा ज़ेवियर बेटेल इत्यनेन सह मंत्रणाम अकरोत् द्वयोः नेत्रोः संभाषणे लॉजिस्टिक्स अपशिष्ट प्रबंधन क्षेत्रेषु संयुक्त प्रकल्पानाम आरंभाय सहमतिः संजाता येन उभयतः वाणिज्यिक संपदां विस्तारः संभविष्यति नवदेहल्याम् आयोज्यमानं ब्रिक्स सम्मेलनं भारत-ईरान संबंधानां कृते नूतन दृष्टिं प्रदास्यति ईरान विदेश मंत्रालयस्य प्रवक्ता इस्माइल बगाई अब्रवीत यत् राष्ट्रपतिः पेजेश्कियन भारत प्रवासे द्विपक्षीय व्यापारं वर्धयितुं महतीं रणनीतिं रचयिष्यति अनेन बहुपक्षीय वार्ता माध्यमेन मध्य पूर्व क्षेत्रे शांतिः सहकारश्च संवर्धिष्यते दक्षिण लेबनान इत्यस्य एकस्मिन् ग्रामे इजराइल देशस्य वायव्याक्रमणे द्वादश जनाः मृत्युमुपगताः रात्रौ कफर रुमाने इत्यत्र आवासीय गृहे आक्रमणानन्तरं द्वौ बालकौ चतस्रः महिलाः समेत्य एकादश जनाः मृत्युमुपगताः वाहनस्य उपरि द्वितीयेन प्रहारेण एकः पराचिकित्सकः अम्रियत इजरायलीय सेना अवदत् यत् देशस्य अधिकृत क्षेत्रे सैनिकानामुपरि ड्रोन आक्रमणस्य प्रतिकार रूपेण ईरान समर्थितस्य सशस्त्र समूहस्य हिजबुल्लाह इत्यस्य मूल सौकर्याणि स्थलानि अपि च शस्त्राणां स्थानांतरणं कुर्वन्तः नैके आतंकिनः आक्रांताः भारतीय पारंपरिक क्रीडा क्षेत्रे नूतन इतिहासः रचितः किर्गिस्ताने संधिपत्रे हस्ताक्षरं विधाय भारते विश्व बेल्ट मल्लयुद्ध स्पर्धायाः मार्गः प्रशस्तः कृतः अस्यां स्पर्धायां नागा मल्लकला जागतिक मञ्चे स्वकौशलं दर्शयिष्यन्ति येन भारतीय क्रीडकानां उत्साहः द्विगुणितः भविष्यति इति वार्ताः
1: आकाशवाणी सिंहापुर एफएम केंद्रम సమయం 7 గంటలు నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తోంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం ఈ అంశం గురించి డాక్టర్ శామ్యుయల్ దయకర్ గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక ఉదయం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:15

ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. సాయంత్రం 5 గంటలకు నేటి సాయంత్రపు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సంగీతం, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారిది వింటారు. వీరితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:30 హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం రాత్రి 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 నేటి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ కుమార్ గడ్డి గారితో పరిచయ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష లగే 2014 మే ప్రధాన మంత్రి నే ఉస్ కామ్ కో ఆత్మే లియా, ఆత్మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్.

0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, పీఎస్బీ ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య, వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we have very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు.

0: ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్, చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు.

0: 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: నేటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుస్సేన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నొప్పికి మందు మాత్రమే పరిష్కారం కాదు, సరైన చికిత్స, సరైన వ్యాయామం, సరైన మార్గదర్శకత్వం కూడా అంతే ముఖ్యం. గత 20 ఏళ్లుగా ఫిజియోథెరపీ రంగంలో విశేష అనుభవంతో ఎంతోమందికి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తూ సాధారణ జీవనశైలికి తిరిగి తీసుకురావడంలో సహాయపడుతున్న డాక్టర్ శ్రీకర్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపీ ప్రాధాన్యత ఏంటి, ఎలాంటి సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది, ఫిజియోథెరపిస్ట్ను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాలను డాక్టర్ శ్రీకర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ శ్రీకర్ గారు, అసలు ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటి, సాధారణంగా ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
3: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ డే అనేది మనం 8 సెప్టెంబర్ జరుపుకుంటున్నాము. ఫిజియోథెరపీ అంటే ఏమిటంటే, ఫిజియోథెరపీ అనేది ఒక మోడర్న్ మెడిసిన్. ఎటువంటి మందులు లేకుండా, ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండా నొప్పిని మరియు కండరాల బలహీనతను ప్రత్యేక వ్యాయామ పద్ధతుల ద్వారా లేదంటే ప్రత్యేకమైన పరికరముల ద్వారా పేషెంట్స్కి ఉపశమనం కలిగించేటువంటి నూతన వైద్య చికిత్సా విధానమే ఫిజియోథెరపీ.
2: డాక్టర్ గారు, ఈ ఫిజియోథెరపీ ఎలాంటి సమస్యలకు ఎక్కువగా ఉపయోగపడుతుందంటారు?
3: ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, కండరముల నొప్పులకు మరియు పక్షవాతము, బ్యాలెన్స్ డిజార్డర్స్, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేని వాళ్ళలో పోస్ట్ సర్జికల్గా అంటే ఆపరేషన్ తర్వాత ఎముకలు, కీళ్ళు, నరములకు సంబంధించినటువంటి మరియు నడుము శస్త్రచికిత్సల తర్వాత హార్ట్ పేషెంట్స్కి పోస్ట్ సిఏబీజీ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాము, దాని ద్వారా ఇటువంటి అన్ని వ్యాధులకు శస్త్రచికిత్సల ద్వారా ఫిజియోథెరపీ చికిత్సా విధానం అనేది చాలా ముఖ్యమైనది. వీటి అన్నిటిలో మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయవచ్చు.
2: అంటే మీరు నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఇవన్నీ కూడా చెప్పారు కదా, ఇటువంటి వాళ్లకు ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎంతకాలంలో, అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ అనేది జరిగితే ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది, ట్రీట్మెంట్ విధానం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది?
3: సాధారణంగా ఎటువంటి నొప్పి అయినా, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మేజర్గా వచ్చే అవన్నీ కూడాను ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ని కలిసిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత లైక్ ఎక్స్రేస్, ఎంఆర్ఐలు తీసిన తర్వాత ఫిజియోథెరపీ అవసరమైన షో మాకు రెఫర్ చేస్తారు. ఫిజియోథెరపీ చికిత్సా విధానంలో సుమారుగా 10 రోజులు మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా వెంటనే తగ్గుతుంది. తర్వాత ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత మేము పేషెంట్స్కి ఎక్సర్సైజెస్ అవి టీచ్ చేస్తాము. ఆ ఎక్సర్సైజెస్ మాత్రం పేషెంట్స్ మినిమం 3 మంత్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆ కంటిన్యూ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నొప్పి రాకుండా చేసుకునే అవకాశం చాలా ఉందన్నమాట.
2: రైట్ డాక్టర్ గారు, ఈ వయస్సు పెరిగిన వారికి అని కూడా మీరు అన్నారు, సో వయస్సు పెరిగిన వారికి అసలు ఈ నొప్పులు అనేది ఎందుకు వస్తాయి, ఫిజియోథెరపీ వల్ల వాళ్లకు ఎలాంటి ఉపశమనం కలుగుతుంది?
3: వయసు పెరిగిన వాళ్ళకి నొప్పులు రావడం అనేది సహజ సిద్ధంగా వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో వయసుతో పాటు అరుగుదల అనేది వస్తుంది, దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే మెయిన్లీ వేర్ అండ్ టేర్ మెకానిజం అంటాము. ఎప్పుడైతే వయసు పెరిగే కొంది వాళ్ళల్లో ఎముకల్లో ఉన్న పట్టుత్వం తగ్గుతుంది. పట్టుత్వం తగ్గినప్పుడు వీళ్ళు ఎక్కువ బరువు వేయటం కానీ ముందుకు వంగి పనిచేయటం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఎముకల్లో అరుగుదల అనేది మొదట స్టార్ట్ అవుతుంది. అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మొదట మినిమల్గా వాపు వస్తుంది, దాని తర్వాత నొప్పి పెరుగుతుంది. వాపు వచ్చినప్పుడే వీళ్ళు ప్రికాషనరీగా ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ కలిసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని తర్వాత ఫిజియోథెరపీ వెంటనే చేయించుకున్నచో ఈ నొప్పులు పెరగకుండా మనము వెంటనే నివారించవచ్చు. ప్రత్యేకమైన వ్యాయామాల ద్వారా వీటిని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు.
2: డాక్టర్ శ్రీకర్ గారు, వివిధ సందర్భాల్లో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ

0: పాత్ర కీలకం అంటారు. మరి ఆ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు?
1: ఇక్కడ స్ట్రోక్స్ అంటే రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చి బ్రెయిన్ స్ట్రోక్, రెండోది వచ్చి హార్ట్ స్ట్రోక్. ఈ సంవత్సరం మా వరల్డ్ ఫిజియోథెరపీ డేలో మా యొక్క మెయిన్ మోటో వచ్చేసి కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకమైన ఏరోబిక్ ఎక్సర్సైజెస్, తర్వాత ప్రత్యేకమైన ప్రణాళికతో వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు మనకి వాళ్ళలో రక్త ప్రసరణ పెంచటము, తర్వాత బీపీ షుగర్ లాంటివి తగ్గించటము ఎక్సర్సైజెస్ ద్వారా, లేదంటే వాకింగ్ ద్వారా వాళ్ళకి అడ్వైజ్ చేసేసి ఈ కార్డియోవాస్కులర్ స్ట్రోక్స్ని నివారించవచ్చు అనేది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క మెయిన్ మోటోగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. రెండోది పక్షవాతం వచ్చిందంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మేజర్గా ఇనిషియల్గా న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, దానితో పాటు సైమల్టేనియస్గా ఫిజియోథెరపీ చేయించుకున్నతో ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లాగైతే 90% ఆఫ్ ది రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మెయిన్లీ పారాలసిస్ పేషెంట్స్కి.
0: రైట్ డాక్టర్ గారు, ఇక ప్రమాదాల్లో గాయపడిన వారు, ఈ యాక్సిడెంట్లో గాయపడినటువంటి వాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫిజియోథెరపీ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎప్పటి వరకు కొనసాగించాలంటారు?
1: ఇక్కడ వచ్చేసి మెయిన్ పాత్ర మనం ఆర్థోపెడిక్ సర్జన్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇది ఒక టీమ్ వర్క్ లాగా పనిచేయాలి. ఈ టీమ్ వర్క్లో ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ తోటి మనం కంటిన్యూగా కాంటాక్ట్లో ఉండేసి కొన్ని సర్జరీస్లో ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ డే 1 నుంచే మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని పేషెంట్స్లో వచ్చేసి 3 weeks వెయిట్ చేయాలి. మెయిన్లీ మనం అప్పర్ లిమ్స్ అంటే చేతులుకి సంబంధించిన ఫ్రాక్చర్స్ అయినప్పుడు 3 weeks తర్వాత మేజర్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. లోవర్ లిమ్స్లో ఆపరేషన్స్ తర్వాత కొన్ని సర్జరీస్లో వచ్చేసి ఇమీడియట్గా మేము ఫిజియోథెరపీ ద్వారా పేషెంట్స్ నడిపిస్తాము. ఇంకా కొంతమంది పేషెంట్స్కి వచ్చేసి 6 to 8 weeks వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 6 to 8 weeks మనం పేషెంట్స్ నడిపించడం కానీ, లేదంటే సర్జరీస్ చేసిన డాక్టర్తో కాంటాక్ట్ అయ్యి డాక్టర్ గారు చెప్పే విధంగా మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మాడిఫై చేసుకుంటూ ఇమీడియట్గా అయినా స్టార్ట్ చేయొచ్చు, ఆఫ్టర్ 6 to 8 weeks అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ది సర్జరీ ప్రొసీజర్.
0: రైట్ డాక్టర్ శ్రీకర్ గారు, ఈ ఫిజియోథెరపీలో వ్యాయామాలు చేయించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో డాక్టర్ సూచించిన మేరకు ఇక కంటిన్యూ చేసుకుంటూ ఉండవచ్చా, లేదంటే డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుందా?
1: ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే చేస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫిజియోథెరపీ అంటే ఇవే కదా ఎక్సర్సైజెస్ అని లైట్గా తీసుకొని కొన్ని రోజులు చేసి ఆపేస్తారు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫ్రాక్చర్స్ సరౌండ్ ద నీలో జరిగినప్పుడు సరైన ఫిజియోథెరపీ సరైన ఎక్స్పర్ట్ అండర్ విజన్ సూపర్విజన్లో చేయకపోతే ఏమవుతుందంటే మోకాళ్ళలో స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ అనేది వన్స్ డెవలప్ అయిందంటే రికవరీ రావడం చాలా కష్టం అన్నమాట. సో అందువల్ల సూపర్విజన్లో ఎక్సర్సైజ్ చేస్తే చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది.
0: చాలామంది రోజంతా కంప్యూటరు మొబైల్ ఉపయోగించేటువంటి యువత ఉంటారు, వీళ్ళు మెడ భుజం వెనునొప్పులతో బాధపడుతూ ఉంటారు, అటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏమైనా ఉన్నాయా?
1: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడున్న జనరేషన్లో మేము చూస్తున్న మా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఈ రీసెంట్ 5 years నుంచి మెయిన్గా ఈ మొబైల్ ఫోన్ వల్ల మెయిన్గా కంప్లైంట్స్ మేజర్గా యంగ్స్టర్స్ అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, లేదంటే ఇంజనీరింగ్ 1st year సెకండ్ ఇయర్లో ఉండే మెయిన్ స్టూడెంట్స్ మేము ఎక్కువగా చూస్తున్నాము. దీన్ని మెడనొప్పి అనేదాన్ని మెయిన్గా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. మొబైల్ని చూసి నెక్ అంటే మెడ వంచి కంటిన్యూగా టైప్ చేయటము, లేదంటే కంటిన్యూగా మొబైల్ చూడటం వల్ల మెడనొప్పి అనేది వస్తుంది. సో దీన్ని నివారించడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి మెడకి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్గనామిక్స్, పోస్చరల్ కరెక్షన్ అంటాము. ఎలాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వాంట్ టు డూ ఏ కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్ స్క్రీన్ ఏ హైట్లో ఉండాలి, మీ మెడ పొజిషన్ ఎలా ఉండాలి అనేది ఒక ఫిజియోథెరపిస్టు అసెస్ చేసేసి దాన్ని మీకు అడ్వైజ్ చేయగలుగుతారు. రెండోది, వన్స్ మెడ నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర, IFT అనేసి, టెన్స్ అనేసి, లేదంటే లేటెస్ట్గా వచ్చేసి షార్ట్ వేవ్ థెరపీ కానీ, లేదంటే షాక్ వేవ్ థెరపీ లాంటి పరికరాలతో ట్రీట్మెంట్ చేసుకునేసి ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ వ్యాయామాలు చేయాలి.

0: వస్తుంది. ఈ వ్యాయామాల్ని ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్టు మీరు కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళు ఈ వ్యాయామాలు నేర్పిస్తారు, ఈ మెడనొప్పిని నివారించుకోవచ్చు.
1: సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాయామాలు అవి చూపిస్తూ ఉంటారు, ఇటువంటివి ఫాలో కావచ్చా?
0: డెఫినెట్లీ కాదండి. మీరు యూట్యూబ్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో చూసే వ్యాయామాలన్నీ అందరికీ పనిచేయవు. ఇది డిపెండ్స్ అపాన్ ద మీ సివియారిటీ ఆఫ్ కండిషన్ను బట్టి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. మీరు చూసారంటే యూట్యూబ్ కానీ లేదంటే సోషల్ మీడియాలో అందరికీ ఒకే రకమైన వ్యాయామాలు చూపించటము నేర్పించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒకళ్ళ వాళ్ళ కండిషన్ను బట్టి మారుతూ ఉంటుంది. మీరు చేయాలనుకున్నట్లయితే ఈ ఎక్సర్సైజెస్ అవి ముందుగా ఫిజియోథెరపిస్ట్ని కలిసి వారి యొక్క సలహా తీసుకొని స్టార్ట్ చేయటం మంచిది. మన మెడికల్ ఫీల్డ్లో ప్రతి ఒక్క కండిషన్ను పర్సన్ టు పర్సన్ డిఫర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేటెస్ట్గా మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా జరుగుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటారు. సార్, నేను పలానా చోట నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాను, అక్కడ ఎక్సర్సైజెస్ నాకు నేర్పించారు, నాకు ఫిజియోథెరపీ అడ్వైస్ చేయలేదు, నేను చేసుకోలేదని చెప్తారు. ఇంకొక పేషెంట్ వచ్చేసి, సార్ నాకు 3 వారాలు చేయించుకోమన్నారు, లేదా నెల రోజులు చేయించుకోమన్నారు అంటారు. వీళ్ళు వాళ్ళ రిలేషన్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇట్లా ఎక్సర్సైజెస్ ప్రిస్క్రిప్షన్ ఇట్లా మాకు చెప్పారు అని వాళ్ళు మాట్లాడుకొని కొంతమంది ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకోకుండా అవాయిడ్ చేయటము లేదంటే స్టాప్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సరైన అవగాహన లేక లేదంటే సరైన ఫిజియోథెరపీ చికిత్స విధానం లేని దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి చాలా కేసెస్ మేము చూసి ఉన్నాము. సో ఏదైనా మీరు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే పద్ధతుల ప్రకారం మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలని ఒక సలహా తీసుకోవడం చాలా మంచిది. ఓన్ డెసిషన్ అనేది ఎక్సర్సైజెస్ చేయటంలో కానీ స్టాప్ చేయటంలో కానీ ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతుల్లో చాలా ప్రమాదకరం. ఏదైనా కానీ మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు డెసిషన్ ఫిజియోథెరపిస్ట్కి డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది.
1: డాక్టర్ గారు, ఫిజియోథెరపీ అంటే కేవలం వ్యాయామాలేనా?
0: కాదండి, అది చాలా పెద్ద అపోహ. వ్యాయామాలనే కాదు, ఇప్పుడు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చున్నాయి. దాంట్లో షాక్ వేవ్ థెరపీ అనేసి ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చింది, లేజర్ థెరపీ వచ్చింది. ఈ రెండింటితో మనం చాలా మిరాకిల్స్ చూస్తున్నాము. వీటితో పాటు మాకు ఓల్డ్ మిషన్స్ లైక్ IFT, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, CPM అని డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. ఈ మొడాలిటీస్ ద్వారా మేము పేషెంట్స్కి నొప్పి తగ్గించడము, మొబిలిటీ ఇంప్రూవ్ చేయటము, తర్వాత స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయటము జరుగుతుంది. సో ఈ మోడర్న్ ఫిజియోథెరపీ టెక్నిక్స్లో నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్, వాటితో పాటు లేటెస్ట్గా టేపింగ్, కైనెసియో టేపింగ్ అని మెయిన్లీ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ చేస్తున్నాము. తర్వాత డ్రై నీడ్లింగ్ టెక్నిక్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ చేస్తున్నాము. మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్ అనేసి లేటెస్ట్గా చేస్తున్నాము. ఈ పద్ధతుల ద్వారా ఏంటంటే సైన్స్ డెవలప్ అయ్యే కొంది ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను బట్టి ఏదైనా కానీ పేషెంట్స్కి బెనిఫిట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము.
1: డాక్టర్ గారు, మీరు మాట్లాడుతూ క్రీడాకారులను కూడా మాట్లాడారు ఇప్పుడు. సో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, స్పోర్ట్స్ ఆడేటప్పుడు గాయపడుతూ ఉంటారు, అయితే ఫిజియోథెరపిస్ట్ సెట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత త్వరగా రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? క్రీడాకారులకు ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: చాలా త్వరితగతిగా రిలీఫ్ వస్తుందండి. మనము ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ చూస్తే, మొదట మనం క్రీడాకారులను చూసినప్పుడు మేము చదివే రోజుల్లో రైస్ అనే ప్రోటోకాల్ ఉండేది. తర్వాత అది రూపాంతరం చెంది ప్రైస్ అనే ప్రోటోకాల్ వచ్చింది. దాని తర్వాత ఇంకా రూపాంతరం చెంది పోలీస్ అని వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా పీస్ అండ్ లవ్ అంటాం. అంటే ఒక పర్సన్కి ఇంజురీ జరిగినప్పుడు, మెయిన్లీ మీరు స్పోర్ట్స్ పర్సన్స్ చూసినప్పుడు, పాత రోజులు ఏంటంటే కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ ట్రెండ్స్ వల్ల ఇమీడియట్గా ఫిజియోథెరపీ చేయించడము, ఫిజియోథెరపీ తర్వాత ఇమీడియట్గా వెయిట్ బేరింగ్ అంటే లోడింగ్ అనమాట, లోడింగ్ చేసి మనం త్వరితగతిన ఆ స్పోర్ట్స్ పర్సన్ని వాళ్ళ ఫీల్డ్లోకి దించి ఎలా మీరు వర్క్ చేయాలి, ఎలా ఫర్దర్గా

0: ఇంజురీని ప్రివెంట్ చేయాలనేది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి ఫిజియోథెరపీ ఎవాల్యుయేట్ అయ్యింది. అందువల్ల క్రీడాకారులకి ఏదైనా మినిమల్ మనం చెప్పాలంటే స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్స్ కానీ అయినప్పుడు ఇమీడియట్గా ఫిజియోథెరపిస్ట్ని కలిసి, లేదు ఆన్ ది స్పాట్ ఫిజియోథెరపిస్ట్ కానీ ఉంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నిక్స్తో ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.
1: డాక్టర్ గారు, ఈ ఫిజియోథెరపీ ద్వారా ఆపరేషన్ అవసరం కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుందా?
0: సార్, ఇది వచ్చి కొంచెం క్రిటికల్ క్వశ్చన్ అండి. అన్ని కేసుల్లో ఫిజియోథెరపీ వల్ల రిలీఫ్ వస్తుందని మనం చెప్పలేము. సో మనము ఫిజియోథెరపీ అనేది ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జన్. ఈ నాలుగు డాక్టర్స్తో మనం కాంటాక్ట్లో ఉండేసి వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనం ఫిజియోథెరపీ ఎలా చేయాలి, ఎంతవరకు పేషెంట్ బెనిఫిట్ అవుతుంది అనేది ఒక టీమ్ వర్క్ లాగా చేయాలి. సో 50% ఆఫ్ ది కేసెస్ మనం ఫిజియోథెరపీ ద్వారా తగ్గించవచ్చు. ఇంకా తగ్గిన వాళ్ళకి ఆల్టర్నేటివ్గా డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ సర్జరీ కానీ ఎనీ అదర్ ప్రొసీజర్స్ కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది. అదేంటంటే ఒక టీమ్ వర్క్ లాగా మనం మన దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్స్ కానీ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్స్తో కానీ మనం ఆ పేషెంట్ గురించి డిస్కస్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిది.
1: రైట్. డాక్టర్ శ్రీకర్ గారు, నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవాలని పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు. సో నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుందా?
0: కొన్ని సందర్భాల్లో విశ్రాంతి అనేది చాలా అవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి ఇనిషియల్గా కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటాం, అది తీసుకుంటే 99% మనం నివారించవచ్చు. కానీ అన్ని నాట్ ఆల్ ది కేసెస్ యూ నీడ్ రెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు భుజం నొప్పి ఉంది, భుజం నొప్పి వచ్చిందనేసి రెస్ట్లో పెట్టామంటే భుజాన్ని మీకు పట్టేస్తుంది, దాది మళ్ళీ ఏమవుతుందంటే ఫ్రోజన్ షోల్డర్ కన్వర్ట్ అవుతుంది. సో నాట్ ఆల్ ది కండిషన్స్ నీడ్స్ రెస్ట్. యూ నీడ్ టు డూ ఎక్సర్సైజెస్ ఆర్ యూ నీడ్ టు గో ఫర్ సమ్ ఆఫ్ ది మొబిలిటీ ఎక్సర్సైజ్. అందువల్ల అన్ని కండిషన్స్లో విశ్రాంతి అనేది పనికిరాదు. అదేంటంటే డిపెండ్స్ అపాన్ మీరు అగైన్ హియర్ మీరు డాక్టర్ని కలవచ్చు, లేదంటే ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకునేసి దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు నొప్పి వచ్చిందని ప్రతిదానికి మనం రెస్ట్లో ఉంచామంటే ఫర్దర్గా స్టిఫ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది జాయింట్స్, ఎందుకంటే మేము ఎక్కువగా డీల్ చేసేది జాయింట్స్ ప్లస్ మజిల్స్. సో ఈ రెండిట్లో సంబంధించి మేము యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మాకు పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఈ అవగాహనను బట్టి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలని పేషెంట్స్కి చెప్తాము, దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు.
1: సో నొప్పి అని జనరల్గా నిద్రపోతూ ఉంటాం, మెడ నొప్పి మెడ పట్టేసింది అంటూ ఉంటారు, ఇటువంటి సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే అన్ని సందర్భాల్లో కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, తగ్గిపోతుందిలే ఒక 5 రోజులు 10 రోజులు తగ్గిపోతుందని చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి ఇంట్లోనే మీరు అన్నట్టు రెస్ట్ తీసుకోవడం వల్ల పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా, ఏం చేయాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఏదైనా మెడ పట్టేయటం కానీ మెడ నొప్పి కానీ లేదంటే నడుము నొప్పి కానీ కాలు నొప్పి కానీ ఏదైనా కానీ మీకు అన్ని సందర్భాల్లో డాక్టర్ గారిని కలవడానికి అవసరం లేదండి. మీరు 48 అవర్స్ వెయిట్ చేయొచ్చు. 48 అవర్స్లో ఏదైనా మజిల్ ఫెటిక్ కానీ మజిల్ స్ట్రెయిన్ అయినా కానీ అది 48 అవర్స్లో మీకు రిలీఫ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 48 అవర్స్ లోపల కానీ మీకు కానీ ఎటువంటి నొప్పిలో మార్పు లేకపోతే ఇమీడియట్గా మీరు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ కలిసి వారి యొక్క ఒపీనియన్ తీసుకుని వారు చెప్పే విధంగా ఫిజియోథెరపీ కానీ అడ్వైజ్ చేస్తే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. అంతేగాని 48 అవర్స్ తర్వాత కూడా నొప్పి ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు డాక్టర్ గారిని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే.
1: ఫిజియోథెరపీపై ఉండేటువంటి అపోహలు ఏంటంటే డాక్టర్ గారు?
0: ఫిజియోథెరపీ మీద అపోహలు అంటే ఇది ఖరీదైన చికిత్సా విధానం అనుకుంటారు. కానీ ఖరీదైన చికిత్సా విధానము ఇప్పుడు చూసినట్లయితే కాదండి. మీరు మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్ళటం కానీ లేదంటే మీకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్ని కానీ లేదంటే డాక్టర్ గారు అడ్వైజ్ చేసిన ఫిజియోథెరపిస్ట్ని కానీ మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మీ సమస్య గురించి మాట్లాడి వాళ్ళు మీ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ ఒక చికిత్స ఖర్చు అనేది ఎంతో చెప్తారు. మెయిన్ వచ్చేసి అపోహ అనేది పెద్దగా ఫిజియోథెరపీ మీద లేదండి. ప్రతి ఒక్కరూ అవసరమైన వాళ్ళకే డాక్టర్స్ కూడా రెఫర్ చేస్తారు. సో ఖర్చు గురించి ఆలోచించినప్పుడు ఇది కొద్దిగా ఎక్విప్మెంట్స్

0: కాస్ట్ వైజ్ కానీ లేదంటే ట్రీట్మెంట్ చేసే విధానంలో, తర్వాత ఒక్కొక్క ఫిజియోథెరపిస్ట్ మినిమమ్ మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్ తోటి, మినిమమ్ 30 మినిట్స్ to 45 మినిట్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వారి యొక్క ఫీజెస్ అనేవి ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫిజియోథెరపీ మీద పెద్దగా అపోహలంటూ నాకు తెలిసి ఏం లేవండి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చివరిగా ఫిజియోథెరపీ తీసుకుంటూ మంచి ఆహార నియమాలు ఏమన్నా పాటించాలంటారా?
0: తప్పకుండా అండి. మెయిన్ వచ్చేసి మీకు మజిల్ వీక్గా ఉన్నప్పుడు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. తర్వాత మీరు మంచి డైటీషియన్ని కలిసేసి డైటీషియన్ చెప్పే డైట్ని తీసుకోవటం చాలా మంచిది. ఎముకలు కీళ్ళు నరములు సమస్యలు ఉండేవాళ్ళు కాల్షియం ఓరియంటెడ్ ఫుడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు మజిల్ స్ట్రెంత్స్కి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ మెయిన్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ సంవత్సరం మన థీమ్ వచ్చి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ అనేది మెయిన్ వన్ ఆఫ్ ది మేజర్ వచ్చేసి డైటే అండి. మీరు ఈ డైట్లో ఫ్యాట్ సంబంధించిన ఫుడ్స్ను మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు తీసుకోవాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. మన ప్రధాని మోడీ గారు కూడా చెప్తున్నట్టు మేక్ ఇండియా ఫిట్ ఇండియా లాగా మనం మూమెంట్ ఫర్ హెల్త్, మా మెయిన్ మా ఫిజియోథెరపిస్ట్ యొక్క నినాదం ఏంటంటే మూమెంట్ ఫర్ హెల్త్. ఇఫ్ యూ మూవ్ యువర్ జాయింట్స్ యూ విల్ బీ వెరీ హెల్తీ. అలాగా అన్నీ కూడా ఎక్సర్సైజ్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: రైట్, చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. శరీరంలో వచ్చే ప్రతి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సమస్యకు కారణాన్ని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ గారు. సో విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా చురుగ్గా ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుస్సేన్. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సొళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 సెప్టెంబర్ నెల 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశమున్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరి ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఉన్నాము. ఇప్పుడు ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం, ఈ అంశం గురించి డాక్టర్ ఏ శామ్యువల్ దయాకర్ గారి ప్రసంగం విందాం.

ప్రజాస్వామ్యం అనేది పరిపాలన కాదు, అది మానవ జీవన విధానం. ఈ విధానంలో అనేక రాజనీతి ఆలోచనలు, ఆర్థిక విధానాలు, సాంఘిక పద్ధతులు, విలువలు, విధానాలతో సమ్మిళితమైనదే ప్రజాస్వామ్యం. ఆధునిక ప్రభుత్వాలు రెండు రకాల విధానాలను, పరిపాలనను ఉపయోగిస్తున్నారు. అవి మొదటిది ప్రజాస్వామ్యం, రెండవది నియంతృత్వం. ఎక్కువ మంది ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయమైన సమానంగా మానవ జాతి పొందటాన్ని అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని అనేక రకాలుగా వివరించవచ్చు. ఉదాహరణకు, ఎథేనియన్ గ్రీస్తు సమాజం ప్రజాస్వామ్యం అత్యుత్తమమైన పరిపాలనా విధానంగా ప్రస్తావించారు. రాజనీతి తత్వవేత్త ప్లాటో ప్రజాస్వామ్యాన్ని అమాయకుల పరిపాలనగా పేర్కొన్నారు. అరిస్టాటిల్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి అంటే పరిపాలన తప్పుదారిని మళ్లించి ఆహ్వానం చేయడానికి ఏర్పాటు చేసుకునే వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యానికి చక్కటి నిర్వచనం అందించారు. వీరి ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ప్రజల కొరకు ప్రజలే పరిపాలించడాన్ని ప్రజాస్వామ్యం అన్నారు. ఉత్తమ పరిపాలనకు పునాదులను వేసిన వారు గ్రీసు దేశస్థులని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా డెమోస్, డెమోస్ అంటే ప్రజలని, క్రేటోస్ అంటే పరిపాలన అధికారమును అర్థం చేసుకోవడం అని, దాని నుంచి ఉత్తమ పరిపాలన అందించడం ఎలా అన్న అంశాల పట్ల ఏథెన్స్ అసెంబ్లీ ద్వారా పరిపాలనకు అందించడానికి ప్రయత్నం జరిగింది. అక్కడి నుండి ప్రారంభమైన ప్రస్థానం అనేక దేశాలు అవలంబించిన విధి విధానాల మీద ఆధారపడి జరిగిన ఈ ప్రయాణంలో రోము దేశం, ఉత్తమ ప్రభుత్వం, గట్టి పరిపాలన మీద దృష్టి సారించారు. అప్పటి రోమ చక్రవర్తులు ప్రజాస్వామ్యం మీద తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయినప్పటికీ ప్రజాపాలన, ఉత్తమ ప్రభుత్వాలు, మంచి పరిపాలనను ఎలా అందించాలనే విషయం పట్ల చర్చలు జరిపారు. మధ్యయుగముల నాటికి ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యం విలువల పట్ల క్రమక్రమంగా అభిప్రాయాలను మార్చుకుంటూ వచ్చారు. రాజులు, రాజరికం, పరిపాలన సాగించిన విధానంలో వచ్చిన మార్పులు ప్రజాస్వామ్యానికి ఉత్తమ పునాదులు వేశారని చెప్పవచ్చు. రాజులు, రాచరిక వ్యవస్థలో మూఢనమ్మకాలు మీద ఆధారపడి ప్రజాపాలన సాగిందని రాజనీతి తత్వవేత్తలు అంచనా వేశారు. అందులో భాగంగానే సాంస్కృతిక, సాంఘిక పునరుద్ధరణ ఉద్యమములు ఐరోపా దేశములలో ప్రజ్వలిల్లాయి. ఈ సాంఘిక, సాంస్కృతిక విప్లవాల రూపమే ప్రస్తుత ప్రజాస్వామ్యమని చరిత్ర, రాజనీతి శాస్త్రవేత్తలు నినదిస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో వచ్చిన గ్లోరియస్ విప్లవం ద్వారా పరిపాలనా విధానంలో వ్యక్తులకు ప్రాధాన్యతను ఇచ్చే బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా పరిపాలన కొత్త పదంతులు తొక్కింది. దీనితో పాటు అమెరికా స్వాతంత్ర పోరాటం, ఫ్రెంచ్ విప్లవాలు కొత్త సిద్ధాంతాలు అయిన స్వేచ్ఛ, సమానత్వం అనే సార్వత్రిక నినాదాలతో ప్రపంచ దేశం మొత్తం ఒక కొత్త తరానికి నాంది పలికిందని విశ్లేషించవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు 17వ శతాబ్దం ఇంగ్లాండ్ దేశంలో మొదలైనవి అని చెప్పవచ్చు. అక్కడ అవలంబించిన రాచరిక విధానాల వలన ప్రజాస్వామ్య వ్యవస్థలకు పునాదిగా వచ్చిన రచనలు ముఖ్యంగా జాన్ లాకే, జేజే రూసు, థామస్ పెయిన్, జేఎస్ మిల్ మొదలైన వారి రచనలు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడడానికి ఉపయోగపడ్డాయని పక్కాగా చెప్పవచ్చు. పశ్చిమ దేశాలలో ఉన్న ఉదార ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యం అనేది ఉదారవాదంలో ఏర్పడిన వ్యవస్థ అని, ఈ వ్యవస్థల ద్వారా జరిపే ప్రభుత్వాలు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సామ్యవాదులు మార్కిస్ట్ వాదుల ప్రకారం పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అందుకే వారు సంక్షేమ రాజ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. పరిపాలనలో భాగస్వామ్యం అనేది తరచూ వస్తుంది. నియంత్రణ ప్రభుత్వం, అధికారాన్ని చలాయించడం అనేవి అంత ప్రాముఖ్యంగా వీరు చూడరు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ మూడు రకాల ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించడం మనం చూస్తాం. ఈ రకమైన అంశాలను వారిని వారి రాజ్యాంగాలలో సార్వభౌమాధికారంగా పొందపరిచి అమలు జరిపే పద్ధతినే ప్రజాస్వామ్య విధానాలని పేర్కొంటారు. ప్రజాస్వామ్య విధి విధానాలు నాటి అమలు జరిపే వ్యవస్థలు, సంస్థలు, పద్ధతులు ప్రపంచ దేశ శాఖలన్నింటిలో 1970వ సంవత్సరం వరకు కొనసాగినవి. కానీ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, వారి ద్వారా పరిపాలన సాగించడం అనే ప్రక్రియ 1880వ సంవత్సరం నుండి ప్రారంభమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా మధ్య ఐరోపా, దక్షిణ, ఉత్తర ఐరోపా దేశాలు ఈ విధమైన ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వ్యవస్థలను అభివృద్ధి చెందింప చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు అంటే దక్షిణ అమెరికా, దక్షిణ తూర్పు ఆసియా, తైవాన్, దక్షిణ కొరియా మరియు

ఉత్తమ ప్రజాస్వామ్యానికి దోహదపడే లక్షణాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ప్రజాదరణ పొందిన ప్రభుత్వం, పాపులర్ గవర్నమెంట్. రెండవది ప్రజాదరణ నియంత్రణ, పాపులర్ కంట్రోల్. మూడవది వ్యక్తిగత గౌరవం, ఇండివిజువల్ డిగ్నిటీ. నాలుగవది ఎన్నికలు, ఎలక్షన్స్. ఐదవది ప్రజా జవాబుదారీతనం, పబ్లిక్ అకౌంటబిలిటీ. ఆరవది ప్రాథమిక స్వేచ్ఛలు, ఫండమెంటల్ ఫ్రీడమ్స్. ఏడవది స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జుడిషియరీ. అండ్ ఎనిమిదవది సమానత్వం, ఈక్వాలిటీ. ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు అంటే ప్రజలే ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాం అనే అర్థంలో ప్రజాస్వామ్యాన్ని చూసినప్పుడు ప్రజలే పరిపాలకులు, ప్రజలే పరిపాలించబడేవారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వారిని పరిపాలించబడే వ్యక్తులకు సార్వభౌమాధికారాన్ని ఇవ్వడం ద్వారా, వారి ముందున్న నిజమైన నాయకులు ఎన్నుకోబడిన వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలని అర్థం. ప్రజాదరణ పొందిన ప్రభుత్వం అంటారు. ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు చట్టాలను, ప్రజా విధానాలను, శాసనాలను తయారు చేసే ప్రక్రియను కొనసాగించడం ద్వారా ప్రభుత్వాలను నడుపుతారు. ప్రజాదరణ నియంత్రణం అనేది కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహారాలను నియంత్రించడానికి ప్రజల చేత చైతన్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేక పథకాల రూపంలో, సంక్షేమ పనుల ఆదరణ రూపంలో వ్యక్తపరుస్తూ ప్రభుత్వాలను నియంత్రించే అభిప్రాయాలను ప్రజలు కలిగి ఉండడం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునేబడే నిర్ణయాలు, చట్టాలు, శాసనాలు ప్రజలు తిరస్కరించే సంప్రదాయం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ప్రజాస్వామ్య లక్షణాలలో వ్యక్తిగత గౌరవం చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత గౌరవంలో కూడిన ప్రజలను, నాయకులను, ప్రభుత్వాలను, వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తారు. ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో పాలు పంచుకునే గౌరవాన్ని కల్పించబడినది. దీనికి ప్రాంత, భాష, మతం అనే భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విధిగా ఎన్నికలు జరపబడే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. సాధారణ విరామంతో రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఎన్నికలను జరిపించడం ద్వారా పరిరక్షింపబడుతుంది. సమాజంలో ఉన్న వయోజనులు ఎన్నికలలో పాల్గొని వారి ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఎన్నికలు జరుగుతుంది. ఈ ప్రక్రియ అతి ముఖ్యమైనది, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు దవాబితీరంగా ఉండటమేమని రాజనీతి శాస్త్రాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వాలు, శాసనసభల ద్వారా ప్రజలకు, అంటే ఓటరు మహాశయులకు చేసిన సేవ ధార్య తెలియపరుస్తుంటారు. అధికారాన్ని చలాయించడం అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం, వారికి కావలసిన అవసరాలను రాజ్యాంగ సంస్థల ద్వారా, చట్టాల ద్వారా తీర్చడం, ఎప్పటికప్పుడు న్యాయకులు చేసిన సేవలను ప్రజలకు తెలియపరచడమే జవాబీతరణం అని ఇలాంటి వెసులుబాటు ఒక్క ప్రజాస్వామ్యంలోనే మనకు కనబడుతుంది. ప్రాథమిక హక్కులు అయిన స్వేచ్ఛ, సమానత్వం అనేవి అతి ప్రామాణికమైన వ్యక్తిగత విలువలు, ప్రజాస్వామ్య పునాదులు. ఈ విలువలు ఆధారాల పట్ల నిర్మాణమైందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో పౌర, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్వేచ్ఛలు వ్యక్తికి కల్పించబడ్డాయి. వీటి ద్వారా పౌరులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగాలు నిర్వర్తించడం, విద్యను అనుసరించడం, వినోద కార్యక్రమాలు నిర్వహించడం, ఉద్యమాలు జరపడం, ఆస్తులను సమకూర్చుకోవడం అనేటువంటి స్వేచ్ఛలు వ్యక్తులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి. వాటిని పరిరక్షించుకోవడమే ప్రజాస్వామ్యం యొక్క అతి ముఖ్యమైన లక్షణం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైన ప్రజాస్వామ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ సమీక్ష అధికారాలు కలవు. అవి అమెరికా, భారతదేశం లాంటి దేశాలకు ఈ రకమైన ప్రత్యేక వ్యవస్థను ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ద్వారా పొందిపరిచారు. పౌరులకు ప్రత్యేకమైన రిట్స్ ద్వారా న్యాయ వ్యవస్థలు న్యాయ సలహాలను, రక్షణను పౌరులకు అందిస్తుంది. సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలమైనది. సమానత్వం ప్రజల మధ్య రాగద్వేషాలు లేకుండా శాంతియుతంగా జీవనాన్ని సాగించడానికి ఈ సమానత్వం అనేక భావనలను ముఖ్యమైనవి. వీటిని సాధించడం ద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థలు, విలువలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఉత్తమ పరిపాలనకు కావలసిన ప్రజాస్వామ్య విలువలను తెలుసుకుందాం. మంచి ప్రభుత్వాలు వ్యక్తులు విలువలను, స్వేచ్ఛను కాపాడటం, సమానత్వాన్ని చాటటం, విద్య పట్ల ప్రజలకు అవగాహనను కల్పించడం, జాతీయతకు, దేశ సమగ్రతను కాపాడటం, నిర్దిష్టమైన పరిపాలనను, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం, ప్రజలకు పౌరత్వం గురించిన పాఠాంశాలను ఏర్పాటు చేయడం, నిస్వార్థ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యంలో ప్రామాణికంగా ఉన్న విలువలను ప్రజలందరికీ తెలియపరిచేలా ప్రభుత్వాలు ప్రయత్నం చేయడమే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని

0: మీరింతవరకు ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం అనే అంశం గురించి డాక్టర్ ఏ శామ్యుయల్ దయాకర్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, మీరిప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు పుత్రికా సహగమనం అనే కథానిక వింటారు. సమర్పణ కే కుని అంకాబాబు గారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ కూని అంకబాబు గారు మనకు అందించిన కథానిక

కథ పుత్రిక సహగమనం. చితి నుండి అగ్నికీలలు ఎగసపడుతున్నాయి. నిప్పురవ్వలు గాలికి అన్ని వైపులా వ్యాపిస్తుండగా ఖాళీ కట్టెలను సరిచేస్తున్నాయి ఆ చేతులు. ఆ చేతుల రంగు మంచిదే అయినా మసిబారి మురికిగా కనిపిస్తున్నాయి. ఆ చేతులు తాలూకా ముఖం వచ్చేస్తూ అగ్ని జ్వాలలతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆ చితి వేడికి దహారగా కారుతున్న చెమటను తన కొంగుతో తుడుచుకుంటూ పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఆ యువతి. ఆమె పేరు తులసి. పేరుకు తగ్గట్టు అందరూ ఆరాధించగినటువంటి వ్యక్తిత్వం ఆ అమ్మాయిది. అక్కడికి వచ్చిన వారు, ఏమిటి విడ్డూరం, అమ్మాయి శవాన్ని కాల్చడం ఏంటి, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయి, పైగా పెళ్లి కాని అమ్మాయి, ఈ పని చేయడం ఏంటి అని తలో రకంగా అనుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రం ఆమె సాహసానికి ధైర్యానికి సహృదయానికి మెచ్చుకోకుండా ఉండలేక, ఇలాంటి కూతురు కన్న ఆ తండ్రి ఎంతటి అదృష్టవంతుడే కదా అని అనుకున్నారు. గతంలోకి వెళ్తే, నాయను నేను కాలేజీకి వెళ్ళొస్తా, సరేనా? సరే తల్లి, జాగ్రత్త జాగ్రత్త, కాలేజీలో అయ్యోళ్ళు చెప్పే పాఠాలు బాగా చదువుతుల్లే, అదే నీకు బతుకు, చక్కగా చదివితే మన బతుకులు బాగుంటాయి, జాగ్రత్త జాగ్రత్త, బదులిచ్చాడు తండ్రి గంటయ్య తన కూతురు తులసిని కళ్ళారా చూసుకుంటూ. తండ్రి మాటలు వేదాలు అనిపించాయి తులసికి. తన తండ్రి కాటికాపరి పనిచేస్తూ తనను చదివిస్తున్నాడు. తను బాగా చదివి తన తండ్రిని ఆ పని నుంచి తప్పించి మహారాజులా చూసుకోవాలనేది ఆమె కోరిక. సరే నాయన ఉంటా అంటూ కాలేజీకి వెళ్ళింది తులసి. ఏంటి గంటయ్య, ఏంటి నీ కూతుర్ని బాగా చదివించి ఏం చేద్దామని? అయినా ఆడపిల్లకు చదివేందుకు, ఏదో ఒకరోజు అత్తారింటికి పోవాల్సిందే కదా, అయినా ఏదో ఒక కూలీ పని పంపిస్తే నాలుగు డబ్బులు వస్తాయిగా అని తోటివారు అంటుంటే, అదేంటి అట్టా అంటారేంటి, అది నా ఇంటి దీపం, దాని బతుకులో దీపం ఎలగాలి కాని ఎక్కువలో నాలో చేసుకోవాల్సిన కర్మ దానికేంది అని గంటయ్య అంటే, ఏంటో నీ చేతస్థం నీదే గాని చెప్తే ఏనో కదా అనేవారు అతడి సమాధానం విని. చూడండి నా బిడ్డ పేరు తులసి, అది తులసి మాలచ్యంలాగా ఎప్పుడు గొప్పగా ఉండాలా, దానికోసం ఈ పని ఏంటి ఏదైనా చేస్తా, అసలే తల్లి లేని బిడ్డ, అది బాగా చదువుకొని పెద్ద ఆఫీస్ రావాలా అని గంటయ్య వారికి తిరిగి సమాధానం ఇచ్చేవాడు. అలా జరుగుతుండగా, అరే చెంగా ఏందిరా దీని పాసు గాల, తొందరగా కాలదేందిరా ఈ పీరుగా, దీని అమ్మా బడవా, ఇంకొంచెం కిరసనాయలు పోయిరా, చెంగటికి పురమాయించాడు గంటయ్య. అవును మామా, అసలే పంచాయతీలు తెచ్చిన అనాది పీరుగా, అంత తేలిగ ఎలా కాల్తుంది అంటూ మండుతున్న చితిపై మరింత కిరోసిన్ కుమ్మరించాడు చెంగడు. మంటలు బొగ్గుమండడంతో ఇద్దరు కాస్త వెనక జరిగి చితి కట్టెలను సరిచేయడం ప్రారంభించారు. కూడా తెచ్చుకున్న కళ్ళు కుండను మధ్య మధ్యలో ఇద్దరు మార్చుకుంటూ తాగారు. శవం దాదాపు కాలిపోయాక ఇద్దరు పక్కన ఉన్న సమాధిపై కూర్చున్నారు. ఒరే చెంగా, నా కళ్ళకేదో అయ్యిందిరా, బోసర బోసరగా అవుతుండయిరా, ఏమైంది మామా, ఏంటి సంగతి అడిగాడు చెంగడు. ఏమోరా తెరవడం లేదు అంటూ పక్కకు ఒరిగిపోయాడు గంటయ్య. చెంగడు భయపడిపోయి పక్కనే ఉన్న చెంబులో నీళ్లు గంటయ్య ముఖంపై చల్లి లేపాడు.

0: ఆసుపత్రి చేరుకున్నాడు గంటయ్య. ఏమావా, ఏమైంది నీకు? ఆతురుగా అడిగాడు చెంగడు. ఏమోరా, తెలవడం లేదు. ఈ మధ్య కడుపులో నా యాల్ది ఏదేదో ఉంటాయిందిరా. నడుములు అంతా ఒకటే కొంగ తీసినట్టు ఉంటాయిందిరా. దుడ్డుకు కూడా సాపుగా రావడం లేదురా అన్నాడు. ఒంటేలు బాగా వస్తా ఉన్నాయా బావా అడిగాడు చెంగడు. అబ్బే, దాన్ని బాసుగా పూసుకుంటా ఉంటే కష్టంగా ఉందిరా మాము. ఇదితో పెద్ద పితలాటకంలా ఉంది, చచ్చింది పాపం అని కొందరు అంటుంటే, ఇలాంటి పిల్ల ఉంటే ఎంత, చస్తే ఎంత. గాలి తిరుగులు తిరిగి వాళ్ళ నాయన్ని ఆ పిల్లే చంపుకుంది, చస్తే చావనిలే అనుకున్నారు ఇంకొందరు. ఈ మాటలు తులసిగా చేరుతాయో లేదో కానీ వాళ్ళ నాన్నతో పాటే చితిలో కాలిపోయింది ఆనాడు ఆమె. ఈ పుత్రికా సాగమనం అక్కడ ఎన్నో గుండెల్ని పిండి వేసింది. ఇదంతా చూస్తున్న పడమటి దిక్కున సూర్యుడు మనసు తడి చేసుకుని చీకటి దుప్పట్లో కప్పుకొని పడమట కొండలకి చాటుకి వెళ్ళిపోయాడు.
1: ఇంతవరకు మీరు పుత్రికా సాగమనం అనే కథానిక విన్నారు. సమర్పణ శ్రీ అంకిబాబు గారు. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం. ఇంతవరకు మీరు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలుగా వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్. 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: World Archery Para Series in Ahmedabad, with India set to feature in four gold medal finals today. In the Para Recurve Women's Team Gold Final, India's Bhavna and Pooja will take on China's Liang Qirong and Chen Yu, with the Indian duo aiming to secure the top prize on home soil. In Para Recurve Men's Team Gold Final, India's Harvinder Singh and Vijay Sundi will go up against Slovakia's David Ivan and Denis Ivan. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The news of launching a crackdown on all illegal five-story buildings by the MCD in the national capital finds coverage in all the dailies today. The Tribune writes, five top civic body officials suspended, court orders probe, flags unsafe PG culture. Defence Acquisition Council clears proposals for the three services with 98% procurements to be sourced from Indian industry. Hindustan Times headline says, from missiles to radars, DAC clears 1.1 lakh crore rupee defense boost with 300 kilometer range Sukhoi missiles on list. The Indian Express quotes ISRO chief's message to his staff allaying apprehensions of the space agency being privatized. The headline states, no privatization but space economy has to grow. National Film Awards ceremony to be in Gujarat this year, cites the Times of India. And finally, in a first, alternative fuels overtake petrol car sales as a headline in the Financial Express. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today to also inaugurate Global FinTech Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UNSC. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests three members of family that owned collapsed building in Satyaniketan area of the national capital. And India set to feature in four gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన ఏడుగురు గల్లంతైన మత్స్యకారులు సహా పొలంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్, నీట్, యూపీఎస్సీ, ఐఐటి పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత, దేశభక్తి అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి అంత

0: వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్ల నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. 3వ తేదీన వడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోటులో మొత్తం 7 మత్స్యకారులు క్రూ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ, రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు, నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు, 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3వ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య రక్షణ సేవలు అందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రపురం ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారం లేఖ విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్,
2: నెల్లూరు. ఈనాటి మన మనోరంజని కార్యక్రమానికి వచ్చేసాం. మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగు కాలనీ, నెల్లూరు, పిన్ 524004 కి పంపించేయచ్చు. మరి ఫస్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని ఆదిత్య నగర్ నుంచి. ఆదిత్య, లిల్లీ, ప్రసూన, సంజయ్, రిషి, సంతోష్, మణి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీరు విన్నర్ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా ఆదిత్య గారి ఫ్యామిలీ కోసం వారు అడిగినట్టు విన్నర్ మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు నవాపేట నుంచి మాధురి, జయ, శంకర్, అజయ్, మోహన్, మదన్, దిలీప్, లీలా, ప్రవళిక, ఖాదర్ భాష, ఇంకా విజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు యముడు చిత్రం నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు యముడు మూవీ నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి రాంబాబు, కోటి, విఘ్నేష్, సుజాత, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి ఇంకా ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు వాన చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. మరి వీరి కోసం వాన చిత్రం నుంచి పాటను ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని స్టోనస్పేట నుంచి అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనూజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, లలిత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు వాసు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి మాకు కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం వాసు మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ ఎవరు కోరుకుంటున్నారంటే నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కి, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత, శ్రావణ్, నవీన్, వినీత్ ఇంకా పల్లవి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు విక్రమార్కుడు చిత్రం నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మరి వీరి కోసం విక్రమార్కుడు మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఇంతవరకు మీరు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలను విన్నారు కదా. సమయం 9 గంటలు. మరి ఆ ప్రోగ్రాంకి టాటా చెప్పేసి వెంటనే మనం హలో అభిరుచి కార్యక్రమానికి వచ్చేద్దాం. ఈరోజు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలను అయితే వినబోతున్నాం. మరి కాలర్ కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 0861233100 లేదా 0861233102కి కాల్ చేసి మాట్లాడచ్చు. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
3: తుమ్మల తర్ల గోపినాథు ముచ్చిరెడ్డి పాలెం మేడం.
2: బాగున్నారా గోపినాథ్ గారు?
3: బ్రహ్మాండంగా ఉన్నా మేడం.
2: బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: మీరు ఎలా ఉన్నారు మేడం?
2: నేనా? చాలా బాగున్నా, థ్యాంక్ యూ.
3: మీరు చాలా సూపర్ మేడం.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మరి సాంగ్ చెప్పాలి.
3: సినిమాలో మయూరి అనే పాట ఉంది మేడం.
2: ఓకే,
3: కోర్తున సూపర్ ఉన్నారు మేడం.
2: చెప్పాలి.
3: జాకీరు మహమ్మద్రకి నా ప్రాణ స్నేహితుడు ఫాదర్ భాష అహోదేశ్వర్లు.
2: ఓకే అండి, తప్పకుండా మీకోసం విశ్వనాథ నాయకుడి చేతుల నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విన్నామా?
3: ధన్యవాదాలు మేడం.

0: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి ఆల్రెడీ ఇంకొక కాలర్ మనతో మాట్లాడడానికి లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మీరా మొహిద్దీన్.
0: మొహిద్దీన్ గారా?
1: మీరా మొహిద్దీన్.
0: మీరా మొహిద్దీన్ గారు, బాగున్నారా?
1: బాగున్నారు మేడం.
0: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అల్లరి బుల్లడు.
0: అల్లరి బుల్లడు, ఓకే. అందులో నుంచి
1: చుక్కల తోటలు ఎక్కడ ఉన్నాం?
0: ఓకే, చాలా బాగుంటుంది పాట. మరి సాంగ్ అయితే రెడీగా ఉంది, విందామా?
1: నమస్తే మేడం,
0: థ్యాంక్ యూ.

0: Dr. Rajasekhar Eye Hospital, Super Speciality Eye Care Center, Kandi Operation Leku, Chennai, Madurai, Vellanostran Lekunda, Prapanchasthai Adhunika Operation Lu, Ipudu Mana Nellurulo, Dr. Rajasekhar Eye Hospital, Satya Sai Bhajana Mandiram Prakana, Mudava Main Road, Ramurthinagar, Nellore.
1: ఈనాటి మన హలో పిలిచి కార్యక్రమంలో మరొక కలర్తో మాట్లాడదాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం, చిత్తూరు జిల్లా పోతలపల్లి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి
1: నరేందర్ రెడ్డి గారు.
2: బాగున్నానండి,
1: మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం.
1: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: మేడం, సమరసింహారెడ్డి నుంచి నందమూరి నాయకాని పాట గారు మేడం.
1: ఓకే, సూపర్ సాంగ్ అండి. ఆ మూవీలో సాంగ్స్ అన్ని చాలా
2: బాగుంటాయి.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన సాంగ్ రెడీగా ఉంది, విందామా?
2: కోరుకుని శ్రోతల మేడం
1: చెప్పండి.
2: స్వరూప తాయి పూజ దిలీప్ చంద్రారెడ్డి అందిత పూజ ధనంజయ బోలయ్య గారు బ్రహ్మయ్య గారు.
1: ఓకే అండి, అందరి కోసం కూడా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.
2: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నా పేరు వీరయ్య మేడం, యాదవ్ కాలనీ మాట్లాడుతున్నాను.
0: వీరయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? ఎన్టీ రామారావు గారు నటించిన

0: అందులో నుంచి
1: మోహన రూప సినీ కళాప.
0: ఓకే, సూపర్ సాంగ్. అయితే సాంగ్ రెడీగా ఉంది, విందామా?
1: విన్నాను మేడం, ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మనం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి కాలర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: పాలెం పాలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పాలయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు అంటే మేడం ఇది రెండోసారి మేడం కట్ అయితే వినిపించలే మాకు.
0: అవునా, ఓకే. మరి ఈరోజు ఏ సాంగ్? అవునండి,
1: మంగళవారం శరణ మేరం గారు వస్తారని నేను చేసింది ఇప్పుడు.
0: ఓకే, సాంగ్ చెప్పాలి, ఏ మూవీ నుంచి సాంగ్ కావాలి?
1: అదే మేడం, యమగోళ నుంచి ఆడది అందాల సూరభామిని. ఎందుకంటే ఈరోజు మన సీనియర్ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి గారి జయంతి ఉంది మేడం.
0: ఓకే, తప్పకుండా
1: నివాళులర్పిస్తూ ఈ పాట వినిపిస్తాను మేడం.
0: తప్పకుండా అండి, సాంగ్ రెడీగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా?
1: మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, పూజారి ధనంజయ, రామయ్య గారు వీరందరి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.
1: థ్యాంక్ యూ.

బసి అబ రూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నసద సలాక్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు విన్నారు హెలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటని. మరి సమయం అయితే 9:30. ఇప్పుడు మనం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే పాటలు వినేద్దాం. మరి మనకి ఫస్ట్ రాస్తున్న వారు వచ్చేసి రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ సంజయ్, స్వాతి, భరత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఇక వీరితో పాటు ప్రేమ యుద్ధం చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ కోరుతున్నారు లక్ష్మమ్మ, కిషోర్, గంగా, గనగలు విలేజ్ నుంచి రాస్తున్నారు. ఓకే, వీరితో పాటు దేవీపుత్రుడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ జయలక్ష్మి బెంగళూరు నుంచి రాశారు. అలాగే సుస్వాగతం చిత్రం నుంచి పాట కావాలి అంటూ సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి రాస్తున్నారు. ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబలమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండార్ శంకరయ్య మరియు వారి ఫ్రెండ్స్ అందరి కోసం కూడా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. వీరు హనుమాన్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరి మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో బంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అవిద ఆయేషా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే డాడీ మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రాజేష్ కన్నా చిన్నాపాసి, అనితారాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ కన్నా అమ్మి కోరుతున్నారు. ఇక వీరితో పాటు తపస్సు మూవీ నుంచి సాంగ్ కావాలంటూ తుమ్మలచర్ల గోపినాథ్, బుచ్చిరెడ్డిపాల నుంచి రాశారు. అలాగే సంగం పాట

కావాలి అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుంచి కోనప్రెడ్డి రమేష్ బాబు అడుగుతున్నారు. ఇంకా జూదగాడి చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ వేముల పరశురాములు చీలవంచ గ్రామం నుంచి రాస్తున్నారు. పద్మ, రేణుక, దేవి, భోగ, రవి, రేష్మ, రియాన్స్, ఇంకా లక్కీ. ఓకే, ఇంకా ప్రేమ సంఖ్యలు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఈ పాట.

మరి ఈనాడు మన హలో బిరుచు కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని సునీత, వెంకటేశ్వర్లు, ప్రసన్న, ఓబులేషు, లోహిత్ వీరు మంచి మనసుల చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, అలాగే నాగరాజు, కామాక్షి, హారిక ఇంకా రేడియో ఫ్యాన్స్ అందరి కోసం కూడా నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన రాస్తుంది, ధర్మచక్రం చిత్రం నుంచి పాట మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే రాజశేఖర్ రాజు, బీవీ నగర్ నెల్లూరు నుంచి రాస్తున్నారు, మా కోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ ముఖేష్ బుచ్చిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మంచి మనసులో చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్నారు. ఈ మెసేజ్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలందరూ కూడా. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాసు చిత్ర నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే భైరవ ద్వీపం చిత్రం నుంచి పాట కావాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య, భార్గవి రాస్తున్నారు. ఓకే, ట్రై చేస్తామండి. ఇంకా గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా వాసు చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన ప్రోగ్రాంకి ఆఖరి సాంగ్ ఎవరితో చూద్దాం? నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి, మగధీర నుంచి సాంగ్ కావాలని కోరుతున్న వారు అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. అలాగే బేబీ చిత్ర నుంచి సాంగ్ కావాలి మా కోసం ప్లే చేయండి అంటే ఎం ప్రతాప్ గారు ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఇంకా సింహాపురం నుంచి రాస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి సిరిరామ హనుమాన్లు, వసంత, హరీష్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే, రాక్షసుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దనప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్, మోక్షిత కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా బేబీ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి ప్రోగ్రామ్స్ సాంగ్స్ బాగున్నాయి కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకా మంచి మంచి సాంగ్స్తో మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. సమయం అయితే 10 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్ మీ ప్రణవీ.

0: అటెన్షన్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 5,070 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను

0: ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా ఆప్ దేఖ్తే హై కి హమారే యహాన్ సోలర్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ క్యాపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కేసే యూజ్ కరే సోలర్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనా మే జితనే వాటర్ బాడీస్ హై డ్యామ్స్ హో లేక్స్ హో కెనాల్స్ హో ఉన్ సబ్ కా ఉపయోగ్ కర్కే జో సోలర్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై ఉస్కా అప్రూవల్ లియా గయా ఆజ్ 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కీ కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
0: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు 1,00,000,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50,00,000 రూపాయల వరకు పొందవచ్చు.
1: ఇస్ స్కీమ్ మే టోటల్ 5,000 మెగావాట్ ఫ్లోటింగ్ సోలర్ పీవీ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ భారత్ మే క్రియేట్ కీ జాయేగి ఔర్ 5 సాల్ కీ స్కీమ్ మే 1 కరోడ్ పర్ మెగావాట్ కా ఇస్కా సపోర్ట్ దియా జాయేగా స్కీమ్ మే. 2 ఘంటే కీ ఎనర్జీ స్టోరేజ్ భీ స్కీమ్ మే రఖీ గయీ హై జిస్సే కీ జో పీక్ డిమాండ్ హై ఉస్కో ప్రాపర్లీ మాడ్యులేట్ కియా జా సకే. ప్రాజెక్ట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్. సబ్సే అచ్చి బాత్ హై కి ఇస్మే ల్యాండ్ అక్విజిషన్ కి జరూరత్ నహీ హై ఔర్ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ కెనాల్స్ ఇండస్ట్రియల్ పాండ్స్ ఇన్ సబ్ కా ఉపయోగ్ కియా జా సక్తా హై ఔర్ ఏక్ అడిషనల్ బెనిఫిట్ యే మిలేగా కి జో పానీ కా ఎవాపరేషన్ హో జాతా హై వో బచేగా.
0: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానెల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपनी सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है. आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है.
0: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి

వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Bharti FM 101.3.
1: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. దశావతారం ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా, ఇక 10 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మరి దీనికి ఆన్సర్స్ పంపించింది ఎవరు? ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. బాగున్నారా అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కానీ ఆన్సర్ అయితే రాలేదండి. ఓకే, దెన్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు, అలాగే రాధా గారు, మున్నా గారు వీళ్ళు కూడా పంపించారు హరివెల్లుకు స్వాగతం అని మాత్రమే. నెక్స్ట్ చెల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తేజు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు ఆన్సర్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. ఇక అప్పడిన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడే ట్యూన్ చేశానంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాల కూడా నుంచి మెసేజ్ పంపించారు. కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్నవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, హాయ్ తేజు, గుడ్ మార్నింగ్ అంటూ బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అశోక్ గారు గనవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్.

ఓకే దెన్ సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. అందుకే ఈ టైగర్ రిజర్వ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఇందాకంతా మనము ఎక్కడ ఏ ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము అంటే మెయిన్ గా జోరుగా హుషారుగా లో మనం చెప్పుకున్న టెంపుల్స్ అన్ని ఏ స్టేట్ లోవి, సో అదే స్టేట్ అనమాట ఆన్సర్ కూడా. నెక్స్ట్ మెసేజ్ ఇంకొకటి వచ్చింది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళనాడు. సో సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం. సో అతి పెద్దదన్నమాట అది విషయం. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా వినేసి ఆన్సర్స్ పంపించేయచ్చు. అయితే మన దేశంలో జామున్ పండును అంటే బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు, ఇంకొన్ని చోట్ల మనం ఏమంటే ఇండియన్ బ్లాక్ చెర్రీగా కూడా పిలుస్తాం. సో జామున్ పండు, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో విన్నారు కదా, జామున్ పండు లేకపోతే బ్లాక్ ప్లమ్ అని కూడా పిలవచ్చు. మరి మన దేశంలో ఈ జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: వివిధ భారతీయ మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాను కదా. సో ఇక మనమైతే హరివేలు ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. మరి మనకు వచ్చిన మెసేజెస్ విషయానికి వచ్చేస్తే పెడన జోగునందన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మాకు వచ్చిన మెసేజ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. చల్లపందిరమ్మ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. హాయ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, కానీ ఇది కాదండి, ఫస్ట్ ఒక స్టేట్ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఈ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. కొనకొండ రమణారావు గారు కవిత జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ తేజు గారు బాగున్నారా అంటూ నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ గా పెట్టారు. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవజి సక్కుబాయి మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే రాలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి అంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. శ్రావ్యశ్రీ పండు అర్జున జ్యోత్స్న మున్నయ్య మున్నేష అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామనగర్ నుంచి తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ గారు జోరుగా హుషారుగాలో గుడులు టెంపుల్స్ గురించి చాలా బాగా చెప్పారండి అంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్. ఇక క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయని అంటున్నారు. ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ ఏం లేదండి, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో మనం ఇండియన్ బ్లాక్ చెర్రీగా పిలుస్తాం, నేరేడు పండ్లు అంటాం తెలుగులో, వచ్చే తెలుగులో. ఇది ఇందాకే చెప్పేస్తుంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది ఆన్సర్ అని చెప్పేసి. సో అప్పుడే అనకూడదు, తర్వాత చెప్దామని ఆగాను. ఓకేదా? సో మన దేశంలో జామున్ ఫ్రూట్ ని ఎక్కువగా అత్యధికంగా అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగా. సో ఇంకా ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్, లక్నో అంటూ మెసేజ్ చేశారు కానీ డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఓకే దెన్. సో ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదన్నమాట ఆన్సర్, మహారాష్ట్ర.

ఎక్కువగా మన ఇండియాలో ఈ బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ, మనం అచ్చ తెలుగులో నేరేడు పండు. సో ఇది ఉత్పత్తి చేసేది ఎక్కడ ఎక్కువగా అంటే మహారాష్ట్ర అనమాట. సో స్వదేశీ పండుగా పిలుస్తాం దీన్ని అదనమాట విషయం. ఇంకొక రెండు మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా వచ్చిన మెసేజ్ అదనమాట ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన జోరిగా హుషారుగా అయిపోయింది కదా హరివిల్లు ప్రోగ్రామ్ లో.

ఎస్ భాస్కర్ గారు పెడర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా మహారాష్ట్ర అని చెప్పేస్తూ. ఓకే, దెన్ ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ మన హరివెల్లు ప్రోగ్రామ్ లో బ్రహ్మోస్ మిసైల్ గురించి వినే ఉంటాం కదా, సో బ్రహ్మోస్ క్షిపణి, మరి ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేసింది? మరి విన్నారు కదా, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది? మరి వింటే కనుక ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి. బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
2: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి RBI అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 10:40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ధ్రువ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నేను అడిగాను మిమ్మల్ని, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? మరి ఆన్సర్స్ అయితే నాకు ఇప్పటిదాకా చాలా మంది పంపించేశారు. 25 మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజ, శిరీష, ఓంకార్ అండ్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ చేశారు కానీ దుబాయ్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వినమూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం గారు. ఓకే దెన్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి రాజవరం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్సన్ ఫ్రం విజయవాడ, తేజు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రవీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం, సో అందరూ కరెక్ట్ గానే గెస్ చేసేసారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి, బ్రహ్మోజ్ అని వినగానే మనకి ఖచ్చితంగా ఇండియా అండ్ రష్యా కలిసి పనిచేశారని ఈజీగా తెలిసిపోతుంది. సో బ్రహ్మోజ్ క్షిపణిని ఏ దేశంతో కలిసి ఇండియా పనిచేసింది అంటే రష్యా. సో రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన హరివిల్లులో అడగబోయేది ఏంటంటే, సో ఈ రోజు మన హరివిల్లు ప్రోగ్రామ్ లో మోడర్న్ ఇండియా 1885 to 1947 ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? సో విన్నారు కదా, మోడర్న్ ఇండియా 1885 to 1947 ఇది ఆ బుక్ పేరు. సో మోడర్న్ ఇండియా 1885 to 1947 మరి ఈ పుస్తక రచయిత ఎవరు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

भारती एफएम 101.3। వివిధ భారతీయ ఫెబ్రవరి 1.3 వింటూ వంజ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే దూకుడు ఫిల్మ్ నుంచి సాంగ్ వినేసాం. నేను మీ ఆర్జే తేజు అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మోడర్న్ ఇండియా 1885 to 1947 పుస్తక రచయిత ఎవరు అని అడిగాను కదా. మరి చూద్దాం. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్. కొనుగోలు రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం చెన్నై కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంగ్స్ చాలా బాగున్నాయంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆన్సర్ కూడా పంపించారు. కొడుమూరు ఊర్మిళ వీరేష్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నూరుల్ అయాన్ అండ్ ఇనయా మీర్జా, ఎండి సిరాజుద్దీన్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ శ్రీరంగపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ లక్ష్మణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. కానీ ఆన్సర్ ఏంటో అర్థం కాలేదండి మీరు పెట్టింది. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు.

కరెక్ట్ ఆన్సర్ వెంకటనారాయణ గారు అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పసుపులేటి వెంకటరత్నం గారు వెనుమూరు నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రోజు షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆన్సర్ ఎక్కడ శివకుమారి గారు బదర్పాల్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇదే అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్. టైం ఎగ్జాక్ట్లీ 10:54 అలా దాటి సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. మన ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సుమిత్ సర్కార్. మరి 1885-1947 మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని రచించింది సుమిత్ సర్కార్ అనమాట. సో మీకు అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫిజియోథెరపీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మరి ఈ సుమిత్ సర్కార్ గారు ప్రముఖ చరిత్రకారుడు అనమాట. 87 ఏళ్ల వయసులోనే 13 ఆగస్ట్ 2026 అంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖ పండితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందనమాట. మెయిన్ గా ఈ మోడర్న్ ఇండియా 1885-1947 అనే బుక్ ని మాత్రం తొలిసారిగా 1983 ప్రచురించడం జరిగింది. మరి ఈ పుస్తకం మెయిన్ గా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారిస్తూ రైతుల గురించి, కార్మికులు, అలాగే గిరిజన వర్గాల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపిస్తుందన్నమాట ఇది. సో చాలా బాగా రాసిన పుస్తకం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మన హరిబిల్లు ప్రోగ్రామ్. సో విని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ షోలో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతటిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान में మినీరత్న గా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,557 కోట్లు, ప్లాంట్ మెషినరీ కోసం 3,570 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్టంలో పీఎం కోసం కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. మూడు డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులు ఇవ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్నీ బస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు జల్జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. కమర్షియల్ మాస్ మూవీస్ అంటే కేవలం ఫైట్స్, పాటలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇవే మనకు గుర్తొస్తాయి కదా. కానీ అవే ఎలిమెంట్స్ కు ఒక అద్భుతమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని లేదా ఒక మంచి సోషల్ మెసేజ్ ను జోడించి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి డైరెక్టర్స్ లో కొరటాల శివ గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి వారి సినిమా ముచ్చట్లను మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

2013లో ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి మిర్చి ఈ సినిమాతోనే కొరటాల శివగారు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో శివగారు చూపించినటువంటి పాయింట్ ఉంది చూసారా, అది వేరు. కత్తి పట్టి శత్రువుల్ని చంపడం కన్నా శత్రువును ప్రేమతో గెలవడమే అసలైన గొప్పదనం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా మనకి చూపించారు. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాతో ప్రభాస్ కు బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని సినిమా విషయాలు అయితే మాట్లాడుకుందాం. వరకు చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మిర్చి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి,
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల గురించి. అండ్ మహేష్ బాబు గారి కెరియర్ లోనే ఒక మంచి ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు 2015లో రిలీజ్ అయినటువంటి శ్రీమంతుడు మూవీ. కోట్లు ఉన్నా కూడా ఒక పెద్ద ధనవంతుడు కొడుకు తన మూలాలను వెతుక్కుంటూ ఒక వెనకబడిన పల్లెటూరుకి వెళ్లి ఆ ఊరిని ఎలా దత్తత తీసుకుని డెవలప్ చేశాడు అనేటువంటి కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం, తిరిగి దానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ సమాజంపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా తర్వాత నిజ జీవితంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఊర్లను దత్తత తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వచ్చినటువంటి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు 2016లో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ మూవీ. ఎన్విరాన్మెంట్ ని ప్రేమించే యువకుడు, సమాజంలో అన్యాయం జరిగితే తిరగబడే ఒక గ్యారేజ్. సో ఇలా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమా ద్వారా. ఒకవైపు నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు ఈ సినిమా ద్వారా. సో మరి జనతా గ్యారేజ్ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారు చేసినటువంటి మరొక వండర్ భరత్ అని నేను. విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు అరుంకోని పరిస్థితుల్లో సీఎం అయితే పాలన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తీర్చిదిద్దారు. మనం చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అని నమ్మేవాళ్ళం కదండి. అయితే బాధ్యత లేనివాడు మనిషే కాదు అనేటువంటి సింపుల్ లైన్ ని బేస్ చేసుకుని రాజకీయాల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఎలా ఉండాలో ఎంతో పవర్ఫుల్ గా ఈ సినిమా ద్వారా చూపించారు అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆచార్య అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: FM 101.3.

ఎస్ కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన సినిమాల గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించినటువంటి సినిమా దేవరా పార్ట్ 1. సో సముద్ర తీర నేపథ్యంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ విజువల్ యాక్షన్ డ్రామా సినిమా ఇది అని చెప్పొచ్చు. అక్రమ స్మగ్లింగ్ చేసేటువంటి మనుషులలో తప్పు చేయడానికి భయపడేలా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించే నాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. భయం అనేది కేవలం బలహీనత కాదు, అన్యాయం జరగకుండా ఆపే ఒక బాధ్యత అని ఇదొక డిఫరెంట్ ఫిలాసఫీని చాలా బాగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు అని చెప్పొచ్చు. అండ్ వీరి సినిమాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విలనిజం వెనక హీరో చేసే ఫైట్ వెనక ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో హీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మన కొరటాల శివ గారు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవరాయ్ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివేక్ భారతి FM 5.

కాదండి, మాతృ కొరటాల శివగారి సినిమాల గురించి మాట్లాడుకుంటే కేవలం కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా మన సామాజిక బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది మన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అర్థం. కొరటాల శివగారు తన సినిమాలతో మనకు నేర్పించింది అదే. ఒక మనిషిగా పుట్టినందుకు మనకు మన చుట్టూ

సమాజానికి ఏదో ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో శ్రీమంతుడిలో చెప్పినట్టు సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా, మరి దానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది డబ్బు మాత్రమే కానక్కర్లేదండి, పర్యావరణాన్ని కాపాడడం, పక్కవాడికి కష్టం వస్తే సాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మనకున్నటువంటి కనీస సామాజిక బాధ్యతలే కదా. సినిమా థియేటర్లో హీరో పర్యావరణం గురించి మాట్లాడుతుంటే అక్కడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ బయటకు వచ్చాక మనం కూడా ఒక మొక్క నాటగలిగితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే అదే కదా ఆ సినిమా సాధించినటువంటి అసలైన విజయం. ఒక మనిషిగా మనకు సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఇదన్నమాట, మనకు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మనల్ని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడానికి మనకి ఒక రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది కొరటాల శివ గారి సినిమాల ద్వారా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రిక్వర్వ్ మహిళల టీమ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన పూజ, చైనాకు చెందిన లియాండ్ చన్యుల్తో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత్ జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు, ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తాచాటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన 5వ స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డుల్లో మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకుని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్వచ్ఛవాయు దివస్ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఆహార భద్రతా సంస్థ దక్షిణ జోన్ అంతర్రాష్ట్ర కళా ప్రదర్శన పోటీలు ఆ సంస్థ దక్షిణ జోన్ కార్యనిర్వాహక సంచాలకులు జసింత లాజరస్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఎఫ్సీఐ చెన్నై జోనల్ కార్యాలయానికి చెందిన జట్టు పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సారి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12:10 అయితే కావస్తుంది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అత్యంత రహస్యమైన

వింతైన చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి ఈ రోజైతే మీకు తెలిసాలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మామూలుగా మనం ఎటన్నా టూర్ వెళ్ళాలనుకోండి, ఏం చూస్ చేసుకుంటాము? ఎక్కువగా హిల్ స్టేషన్స్ చూస్ చేసుకుంటాము, బీచెస్ ఉన్నాయా లేదా అని చూస్తాము, లేదంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఎక్కడున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. కానీ భూమి లోపలే ఒక వింత ప్రపంచం ఉంటే, సో మరి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకోవట్లేదా? సో ఇలా వింత ప్రపంచాన్ని మనకు చూపించేటువంటి కొన్ని వందల శతాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి ప్లేసెసే గుహలు. సో ఈ కేవ్స్ గురించి, ఈ కేవ్స్ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఎక్కడ ఏ అతుకు లేకుండా ఒకే ఒక్క భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చి ఈ భారీ ఆలయాన్ని, గుహలను నిర్మించారు. అండ్ నిజంగా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా. మీలో ఎంతమంది చూసారు చెప్పండి ఈ కైలాసనాథ ఆలయం? చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు 4 టన్నుల బరువైన రాతిని ఇందుకోసం తొలగించారట. అండ్ ఇప్పటికీ కూడా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీస్తో ఇలాంటి గుహాలయాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అని సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆ అద్భుతాన్ని ఖచ్చితంగా మనం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే. సో మరి ఇలాంటి మరిన్ని వింత విశేషాలన్నింటినీ మరి మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్.

0: చెప్పారు సర్కారు, ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు.
1: అంతేరా మన చమత్కారు.
2: కిచెన్ కార్ కలచర్ స్టార్ట్ చేయనాదే.
1: స్టార్ట్ మారుతుంది కేల్తియా.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఇదిగిపోయావన్నా.

0: చేసుకో జై బాలా.
1: ఎవర్రాది? ఇది శంకర్ దాదా MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటు అయిపోయింది.
0: అది
1: ఇప్పుడు వేసుకో.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ హై ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లక్సెంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, AI, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్, లక్సెంబర్గ్ సహకారాన్ని

మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడడానికి తమ నిబద్దతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మనో బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్

స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన వింతైన చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అలాగే మేఘాలయలో ఉన్న క్రేమ్ లియత్రా ఈ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సున్నపురాయి గుహల వ్యవస్థ. సో దీని పొడవు ఎంతో తెలుసా? దాదాపు 34 కిలోమీటర్లు అనమాట. అంటే ఈ గుహ లోపలికి వెళ్తే ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ లాంటి పెద్ద పెద్ద హాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈ గుహల్లో పూర్తి స్థాయిలో వెలుతురు చూడని ఎన్నో రహస్య మార్గాలు ఇంకా ఉన్నాయట. అలాగే అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు, సో వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు కదా.

విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకు లోయలో ఉన్నటువంటి ఈ గుహలు కూడా ఒక సహజ సిద్ధమైన వింతే అని చెప్పొచ్చు. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం గోస్తని నది ప్రవాహం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే దీన్ని సరిగ్గా పైభాగంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. గుహ లోపల నీటి చుక్కలు కింద పడి ఏర్పడినటువంటి స్టాల్క్టైట్స్, రాతి ఆకృతులు, శివపార్వతులు ఇలా మానవ మెదడు ఆకారాల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని గుహల గురించి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ సర్కార్ వారి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గుహల గురించి. అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భీమ్టెక్క కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలగమనంలో వెనక్కి ప్రయాణించి ఆది మానవులు ఎలా బతికారో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ భీమ్టెక్క కేవ్స్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. యునెస్కో గుర్తించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుహల్లో దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవులు గీసినటువంటి రంగురంగుల చిత్రాలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. వాళ్లు వేటాడే దృశ్యాలు, నాట్యాలు, మృగాల బొమ్మలు, సో ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో మనకి వాళ్ళు ఇలా జీవించారా అని ఫుల్లు గగ్గు పొడుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఆకట్టుకోవడమే కాదండి, ప్రకృతి చరిత్ర పట్ల మనలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. సో నెక్స్ట్ టైం మీరు హాలిడేస్ కి, నెక్స్ట్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా దసరా హాలిడేస్, సో ఇలా హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా, సో మరి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఈసారి ఏ హిల్ స్టేషన్స్ కి వెళ్దాం, ఏ బీచ్ ప్లేసెస్ కి వెళ్దాం అనే కాకుండా ఇలా గుహలు, నేచురల్ గా కేవ్స్ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఎన్నో ప్రదేశాల గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, అండ్ అంతేకాదు మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మన దేశం పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది. సో ఇదన్నమాట మరి మనం మీకు తెలుసా ప్రోగ్రామ్, అండ్ నెక్స్ట్ మరి ధీరా ప్రోగ్రామ్ లో అయితే మనం మీట్ అవుతాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: Dilla ko dilla ko dilla dilla dilla dilla ko dilla ko dilla.

0: Bharti FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानबी। केंद्र व्यवसाय शाख मंत्री शिवराज सिंह चौहान న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఆర్ సీఐపీ మధ్య

సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసి కట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ధీరా ప్రోగ్రామ్ కి అయితే మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే మరి మనకు శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్ కదండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజు మంగళ శుక్రవారాల్లో పూజలు చేసుకుంటాం, లక్ష్మీదేవికి నోములు నోచుకునే వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తుంటారు కదా. అయితే మనం నార్మల్ గా ఏంటి అమ్మవారిని అలా పటంలో చూసి నమస్కరిస్తూ ఉంటాం కదా. కానీ ఒకసారి నిశితంగా గమనిస్తే అమ్మవారు ఆ అష్టలక్ష్ముల రూపంలో ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మన అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా ఇలా ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి ఆధునిక మహిళే నేటి అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పచ్చు. ఎస్, సో మరి ఈ రోజు మన షోలో ఇలా ఆధునిక నారీమణులు అష్టలక్ష్ముల రూపాలుగా సమాజంలో ఎలా వెలుగుతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ ట్యూన్ ఇన్. ముందుగా చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి గురించి చెప్పాలి. ఆదిలక్ష్మి అంటే జ్ఞానానికి మూలం, మూలానికి ప్రతీక, ఇంటికి మూల స్తంభం మహిళ కదండి. ఆధునిక మహిళ తను చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ సంస్కారవంతమైనటువంటి కొత్త తరానికి పునాది వేస్తుంది. అందుకే మన ఆధునిక ఆదిలక్ష్మి అని చెప్పచ్చు. అండ్ అలాగే ఆదిలక్ష్మి ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీక. అన్ని శక్తులకు మూలం ఎలా అంటామో అలాగే ఆమె మనకు జీవితంలో ధైర్యం, ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం అవసరమని గుర్తు చేస్తుంది. సో ఇలా ఎన్నో సమస్యలను ఇప్పటి ఉన్నటువంటి మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేటువంటి ప్రతి మహిళలో

ఆదిలక్ష్మి శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఏమంటారు? సో మరి ఇలా మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆధునిక మహిళల్లో అష్టలక్ష్ముల రూపాల్ని ఎలా చూడొచ్చు కూడా తెలుసుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకైతే మీ అందరి ముందుకు వచ్చేస్తుంది చిత్ర గారి వాయిస్ లో.

ఇన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆది లక్ష్మణులను మరి ఆధునిక మహిళల్లో ఎలా మనం చూడాలనుకుంటున్నాం, అష్ట లక్ష్మణుల రూపాలను అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ధాన్యలక్ష్మి అంటే పోషణకు ప్రతీకగా చెప్తారు కదండి. ఒకప్పుడు కేవలం వంట గదికి మాత్రమే పరిమితం అనుకున్నటువంటి మహిళలు ఈ రోజు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి పోషణను అందిస్తున్నారు. సో ఏ ఇంట్లో అయితే ఆకలి అనేటువంటి మాట వినపడకుండా చూసుకునేటువంటి అమ్మ ఉంటారు కదా, సో ఆవిడే మన ధాన్యలక్ష్మి అని చెప్పచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాలు వివిషయాలు అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం

0: చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళు విధుల్లోకి కూడా హాజరవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పీఎంఎంవీవై ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి టీహెచ్ఆర్ కిట్ కూడా ఇస్తారు. టీహెచ్ఆర్ కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే

0: ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబురు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29 కోట్ల 71 లక్షల రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
1: ఆలివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్ లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती एफ एम 101.3।
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: FM 101.3.

అయితే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మరి మనకు కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజుల్లో మహిళలు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు అనమాట, ఇలా షిఫ్ట్ చేస్తూ కూడా. కానీ ఇప్పటికీ రక్షణ లేకపోవడం, ఆఫీసుల్లో వేధింపులు, అండ్ రీసెంట్ గా మనం చూసినటువంటి పబ్లిక్ సేఫ్టీ దగ్గర కూడా ఎన్నో ఇష్యూస్, ఇవన్నీ కూడా మహిళల విషయంలో పెద్ద సవాళ్ళుగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మహిళ ధైర్య లక్ష్మిగా మారుతుంది. భయపడి ఇంట్లో కూర్చోకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటూ తోటి మహిళలకు అండగా నిలబడుతూ తన భద్రతను తానే కాపాడుకుంటుంది ధైర్యలక్ష్మిగా మారుతున్నటువంటి మహిళ. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్, సో ఇలా ఆన్లైన్ ట్రోలింగ్, ఇలా ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి డిజిటల్ సమస్యల్లోనూ మహిళలు ఫేస్ చేస్తున్నారు. కానీ మన లక్ష్మిలు ఏం చేస్తున్నారో తెలుసా? విద్యాలక్ష్మిగా మారి ఇందుకు లొంగిపోవడం లేదు. టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ క్రైమ్ పోలీసింగ్ ను ఆశ్రయిస్తూ డిజిటల్ వరల్డ్ లో కూడా తమ హద్దులను, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వివేకంతో హ్యాండిల్ చేస్తూ నిరూపిస్తున్నారు. అలాగే ఇవాళ చాలా చోట్ల పురుషులతో సమానంగా పనిచేసి సమాన వేతనం తీసుకుంటున్నారు. అండ్ ఇవే కాదు, పెళ్లి కానీ, ప్రెగ్నెన్సీ కానీ, కెరీర్ లో గ్యాప్, సో ఇలాంటివి ఎన్నున్నా సరే ధనలక్ష్ములు వెనకబడడం లేదు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను వాడుకుంటూ ఫ్రీలాన్సర్స్ గా మారుతూ, అలాగే రీస్కిల్లింగ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా మళ్లీ కెరీర్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తున్నారు మన ధనలక్ష్ములు. సో ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎన్నో రకాలుగా ఇలా అష్ట లక్ష్ములుగా మారి ముందుకు వెళ్తున్నారనమాట. మరి మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం, మరో చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఎస్, మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మారి మనకి కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే గజలక్ష్మి గురించి కూడా చెప్పాలండి. అంటే సమృద్ధికి గౌరవానికి ప్రతీక. నేటి లక్ష్ములు అలా అదే మన మహాలక్ష్ములు, మన మనింటి మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో సీఈఓలుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తూ సమాజానికి ఎనలేని గౌరవాన్ని సంపదను తెచ్చిపెడుతున్నారు. సో వారే మన గజలక్ష్ములు. అలాగే పిల్లల్ని కేవలం కనడమే కాదు, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ త్యాగంతో పెంచే ప్రతి తల్లిలోనూ మనకు సంతాన లక్ష్మిగా కనిపిస్తున్నారు. సో ఇవి ఒకటేనా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారు ఎవరు అంటే, క్రీడల్లో మెడల్స్ సాధిస్తూ మహిళలు స్పేస్ రీసెర్చ్, సో ఇలా ఇస్రో ఎన్నో రంగాల్లో వాళ్ల సత్తాన్ని చాటుతున్నటువంటి మహిళలు ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా విజయం అనేటువంటి జెండాను ఎగరేస్తున్నటువంటి మహిళలే నేటి విజయలక్ష్ములు అని చెప్పచ్చు.

ఏంటో విన్నాం కదా, రూపాలు ఎనిమిదైనా ఈ అష్టలక్ష్ముల శక్తులన్నీ కలగలిసినటువంటి ఒకే ఒక అద్భుత సృష్టి మహిళ. ఆధునిక ప్రపంచంలో ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎంత భక్తితో కొలుస్తామో, మన ఇంట్లో మన సమాజంలో ఉన్నటువంటి ఈ ఆధునిక లక్ష్ములను కూడా అంతే గౌరవించాలి. వారికి సమాన అవకాశాలు ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారికంటూ ఒక సురక్షితమైనటువంటి సమాజాన్ని అందించడం, ఇవే మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన హారతి. సో ఇదనమాట ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్ అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: పదన ఎప్పుడు అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3।

మరి వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్. సో మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ తో పాటు ఆన్సర్ ని కూడా కలిపి మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో. మనం ప్రతిరోజు ఎన్నో 10 రూపాయల నోటు 20 రూపాయల నోట్లు ఇలా నోట్లు చూస్తూనే ఉంటాం కదా. అయితే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 08662488114. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సర్దుకుపోదాం రండి.

ఎస్ మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? సో వెంటనే అలా తీసి చూసి చెప్పేస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒకే ఒకడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో జిక్కి గారు అలాగే జమున గారి వాయిస్ లో ఉన్నటువంటి వణుకు ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి గారు బాగున్నారా మేడం అంటూ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎస్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేశారండి, ఎస్ కరెక్టే. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం వింజామూర్ నెల్లూరు జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, సమత గారు ఎలా ఉన్నారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. నేను అయితే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలాగే రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో వీరందరూ కూడా పంపించారు అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరీముల్లా గారు భీమవరం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆంజనేయుల గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మస్తాన్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళి లక్ష్మి గారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా

సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి. సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో మన లిజన్స్ పంపించినవి అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వంశానికొక్కడు.

మరి మనమైతే ఉన్నాం సందడి సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాంబాబు గారు టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. అలాగే సందడి సందడికి వెల్కమ్ అంటూ చిలుక నారాయణ అన్సూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్, సో సైదా నర్సారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్ రెడ్డి వారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి పంపించారు శంకర్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సందడి సందడికి స్వాగతం తెలుపుతూ పంపించారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎల్లప్ప గారు రాయచూర్ జిల్లా నుంచి పంపించారు కానీ కాదండి ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి, విజయ అండ్ ఫ్యామిలీ ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాశీపురం నుంచి కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు పంపించారు పాకాల్ మండల్ పదిపుట్ల బయలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ రి గారు మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి. అండ్ అలాగే ఆదర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, సో కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి, సో మీరు ఆల్రెడీ మెసేజ్ పంపించారు, నేను చదివాను, మీరు మళ్ళీ పంపిస్తే ఎలా అండి. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఓ సూపర్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, సో నేను చదువుతానండి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రామసుందరి గారు నెల్లూరు నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, భానుముక్కల నుంచి మౌలాలి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు గారు పెడ నుంచి, నంద్యాల నుంచి పాషా గారు, అలాగే పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు. అలాగే పీలేర్ నుండి పవన్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇమ్రాన్ ఖాన్, సీమ విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దాసిరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు, అలాగే ధను గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అని అడిగాను. అండ్ ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన దేశంలో 1 రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి సో వారి సంతకం ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కరెన్సీ నోట్లపైన అంటే 2 రూపాయల నోటైనా 5 రూపాయల నోటైనా 10 రూపాయల నోటైనా 500 నోటు వరకు కూడా గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ సంతకం ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కూడా అలా గుర్తు పెట్టుకొని మా అందరికి కూడా గుర్తు చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. సరే ఇదంతా బానే ఉంది, మరి ఇంతకీ మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ట్రై చేశారా? పేపర్, పేపర్ లానే ఉంటుంది కదా. సో మరి పేపర్లో ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి. సో మరి క్వశ్చన్ అయితే అదనమాట, మరి మనం భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లు వేటితో తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ పోస్ట్ మ్యాన్.

विविध भारती FM 101.3। మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మన దేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మెటీరియల్ తో తయారు చేస్తారో అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ శాస్త్రి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ బళ్ళారి నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఒకే ఒకడు గారు శాంతినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర అభివృద్దిపై మాట్లాడారు. విజయవాడ విమానాశ్ర ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్ర ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పతకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132-33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈ రోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సందేశంతో నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడం, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన లిజనర్స్ పంపించినవి చూసేద్దాం. గురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే రాజేష్ అంబిక, ప్రేమసాయి, వరుణాదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, విజయ పరమేశ్ గారు గుంతకల్ నుంచి. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, అలాగే కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రాజుల నుంచి సంధ్య గారు అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అలాగే పత్తిన్న ఓకే పోరంకి నుంచి శ్రీనివాస్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా కోనగొండల నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, అలాగే సర్దార్ మౌలాలి గారు అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు గారు అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, అలాగే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే నాగరాజు గారు పెడన్ నుంచి అండ్ గడ్డ మంకయ్య గారు బందరపల్లి నుంచి, శివకుమార్ గారు మదనపల్లి నుంచి అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తానండి, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్పేసి టైం అయితే వచ్చేసింది కదా. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి అండ్ అలాగే పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ సూపర్.

అంటున్నారు. అండ్ సో అదనమాట, ఇవైతే మెసేజెస్ అయితే ఇవి. అండ్ ఇంకా మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మన భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని అడిగాను కదా. సో భారతదేశ కరెన్సీ నోట్లను మామూలుగా అయితే వుడ్ పల్ప్ తో తయారు చేస్తారు. అయితే ఇవి 100% పత్తి కాటన్ అంటే 100% కాటన్ తో తయారవుతాయి అనమాట. సో వుడ్ పల్ప్ తో కానీ కాటన్ తో కానీ ఎక్కువ కాటన్ తో తయారు చేస్తారనమాట. అండ్ ఎందుకు అంటే నోట్లను మనం పదే పదే మడత పెడుతుంటాం కదా. సో కొన్ని కొన్నిసార్లు నలిగిపోతుంటాయి లేదా పొరపాటున నీళ్ళలో అలా పడిపోతుంటాయి కదా. సో ఇలా నానినా కూడా త్వరగా చిరిగిపోకుండా ఉండటానికి ఈ కాటన్ మెటీరియల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే పత్తితో చేయడం వల్ల కరెన్సీ నోట్లను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాంటి టెక్స్చర్ ఉంటుంది, కొంచెం రఫ్ గా ఉంటుంది కదా. సో ఇలాంటి టెక్స్చర్ వల్ల కూడా అసలైన నోట్లని సులభంగా గుర్తించడానికి ఇలాంటి మెటీరియల్ తో తయారు చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా నోట్లు అంటే మనం వాడేటువంటి ఈ కరెన్సీ ఏదైతే ఉందో అవి మరింత బలంగా ఉండడానికి పత్తి గుజ్జుతో పాటు జెలటిన్, బాల్సం సో ఇలాంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా కలుపుతారనమాట. సో అందుకనే నోట్లు అంత గట్టిగా ఇన్ని రోజులు మన్నికతో ఉంటున్నాయి. బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే అలాంటి కరెన్సీ నోట్ల మీద పేర్లు రాయడం, నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా కరెన్సీ వేస్ట్ అయిపోతుంది. అవంతా ఏంటి అనేది మనం ఇంకొకసారి షోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అండ్ దానికి రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి నేను రెడీగా ఉంచుతాను. అండ్ మరి మన సండే సందర్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్ లో కేవైసీ చేయాలి, ఈ కేవైసీ అని ఇలాగా చెప్తున్నారు కదా. అసలు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించారు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారనమాట. అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, కనకరావు గారు పెడన్ నుంచి, అండ్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, అండ్ ఇంకా అభిమన్యు గారు బచ్చుపల్లి నుంచి, రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ తోంతి అనంతపురం నుంచి, అండ్ రామసుందరి గారు నెల్లూరు నుంచి, మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి, గౌస్ గారు అనంతపురం నుంచి, దిలీప్ అనంతపురం నుంచి, అండ్ తిరుపతి నుంచి పూర్ణ గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. సూపర్. అండ్ ఇంకా నాగమణి గారు అనంతపురం నుండి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే ఇమాం బీగా అండ్ వలీ భాష అఖ్తర్ గారు అనంతపురం నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీములపాడు నుంచి.

అండి. ఇంకా క్వశ్చన్ మరొకసారి అంటూ పంపించారు, బట్ ఓకే ఆన్సర్ కూడా పంపించేశారు. శేఖర్ గారు, కుస్మ గారు అంబటి నగర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు గారు, పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి భరత్ రహిత్య, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కిషోర్ గారు నంద్యాల నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాల్యం, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కామారెడ్డి నుంచి, ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే నరేష్ అండ్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి, జాప భూమేశ్వర భూలక్ష్మి గారు వెల్లుల్లో నుంచి, అలాగే నాగార్జున లక్ష్మి బడియంపేట నుంచి, మధుప్రసాద్ తిరుపతి నుంచి, గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి, అనంతపురం నుంచి రామాజనేయులు, వనిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కొత్తగూడెం యాకూబ్ ఆశా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రేవతి రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సర్దార్ గారు మౌలాలి నుంచి, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు గుంప రమణ గారు పాతకొట్టం కోటనందూర్ కాకినాడ నుంచి. సో సూపర్ అండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి రాజు గారు వీక్లీ బజార్ నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమవరం నుంచి కరీముల్లా గారు, అండ్ ఇంకా రాజన్ నుంచి సంధ్యా గారు, శివకుమార్ మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్ గా కేవైసి అంటే చాలా సింపుల్, నో యువర్ కస్టమర్. అయితే ఈ నో యువర్ కస్టమర్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకని బ్యాంక్స్ ఇంకా చాలా చోట్ల మీరు కేవైసీ చేపించుకున్నారా అని చెప్పి అడుగుతుంటారు. సో యాక్చువల్గా ఏంటి అంటే, బ్యాంకులు కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ తమ దగ్గర అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలైన గుర్తింపును, అడ్రస్ను ధృవీకరించడానికి అంటే వెరిఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఒక అధికారిక ప్రక్రియే ఈ కేవైసీ అనమాట. సో మనీ లాండరింగ్ కానీ ఆన్లైన్ మోసాలు కానీ ఫ్రాడ్స్ కానీ జరగకుండా అడ్డుకోవడానికి మన దేశంలో ఆర్బీఐ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసిందనమాట. అండ్ అలాగే మరి ఈ కేవైసీ మీకు కంప్లైంట్ అంటే మీరు కంప్లీట్ అయిందా అని చెప్పి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీలో కూడా రకాలు ఉంటాయి, మొత్తం 4 రకాల కేవైసీలు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కేవైసీ, అంటే జస్ట్ వాళ్ళకి ఏమేమి, ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి పాన్ కార్డ్ జిరాక్స్ కానీ, లేకపోతే మీ ఆధార్ జిరాక్స్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఇవన్నీ కూడా మీరే డైరెక్ట్ గా బ్యాంక్కి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది పేపర్ వర్క్ తో రిలేట్ అయినటువంటిది ఫిజికల్ కేవైసీ. అండ్ నెక్స్ట్ ది ఎలక్ట్రానిక్ కేవైసీ, అంటే ఇది చాలా ఫాస్ట్. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ నెంబర్ కి రిలేట్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలా ఓటీపీ ఎంటర్ చేయగానే సెకండ్స్ లో మీ అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతాయి అనమాట. సో ఇది ఈ కేవైసీ, అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సికేవైసీ అంటారు, అంటే సెంట్రల్ కేవైసీ అనమాట. అంటే మీరు ఏదైనా బ్యాంక్ లో సబ్మిట్ చేసినటువంటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెంట్రల్ డిజిటల్ లాకర్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మీరు వేరే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్రతిసారి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇలా మాకు సికేవైసీ అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వికేవైసీ అంటారు, అంటే వీడియో కేవైసీ అనమాట. సో ఇప్పుడు జనరేషన్ బాగా ఫాలో అవుతుంది, జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్ కెమెరా ఆన్ చేస్తే, సో బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లోనే మీ పాన్ కార్డ్ ఒరిజినల్ చూపించేసి ఫోటో క్లిక్ చేస్తే ఇలా సింపుల్ గా కేవైసీ అయితే పూర్తి అయిపోతుంది. బట్ ఈ వీడియో కేవైసీ ఏదైతే ఉందో, సో ఇలాంటివి కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన అకౌంట్ అనేది సెక్యూర్.

సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా సైబర్ నేరగాళ్ళు మన పేరుతో ఫేక్ అకౌంట్లు తెరవకుండా ఉండడానికి ఈ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పెద్ద కంచుకోట లాంటిది అనమాట. సో అదనమాట, అందుకని బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మరి మీ కేవైసీని అయితే అప్డేట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ కేవైసీ గడువు అయిపోతుంది వెంటనే మేము పంపించే లింక్ను ఓపెన్ చేయండి మీ పాస్వర్డ్ చెప్పండి ఇట్లాంటి అస్సలు నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట సంగతి. సో బీ సేఫ్ అండ్ బీ స్మార్ట్.

0: నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సందడే సందడిలో అంటే, మనకు తెలుసు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా మంది దేవుళ్ళని పూజిస్తారు. అయితే ఒక దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అనమాట. ఇంతకీ అది ఏ దేశమో మీకు తెలుసా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు? మరి ఈ క్వశ్చన్ కే కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నాయక్.

0: లైవ్లీవే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను కదా, అండ్ మరి చూసేద్దాం. అండ్ ఈ రోజు అసలు రిప్లైస్ అయితే మామూలుగా లేవన్నమాట, అసలు అలా క్వశ్చన్ అడగడమే ఆలస్యం. ఆల్మోస్ట్ హాఫ్ సెంచురీ అలా టకటక దాటేసి వెళ్ళిపోతున్నాం కూడా, చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సో మరి పెడన జోగాంధ్రో కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రజలకు ఇది ఒక అవగాహన, మంచి ఆలోచన కూడా అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోన్ నుంచి సంధ్య గారు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధ్యప్రదేశ్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు ఓకే పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అంటూ పంపించారండి, హాయ్ అండి. అలాగే రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, చాలా లేట్ అయిపోయారు ఈరోజు, ఓకే నో ప్రాబ్లం, బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సూపర్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా హౌస్ గారు అనంతపురం నుండి పంపించారు బట్ కాదండి. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భీమవరం నుంచి కరీముల్లా గారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, అలాగే అభిమన్యు గారు బచ్చిపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే కాశీపురం కురుమూర్తి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే శ్రీలంక గారు, సారీ మాధవి ఆంజనేయులు గారు భూతాం భోజంపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం, ఓకే సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, మహమ్మద్ ఇనాయ్

చిత్తుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపచేశారు. అలాగే చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, రాజశేఖర్ రెడ్డి గారు ఆదం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్, మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదుర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, భానుముక్కల నుంచి సర్దార్ మౌరాలి గారు కరెక్ట్ ఆన్సర్, నాగరాజ్ గారు కడప నుంచి, అలాగే తిరుపతి నుంచి దివ్య సుధారాశిని అని చెప్పారు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లుల నుంచి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకీరాజ్ గారు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ నవీన్ దజిత ఆదిలాబాద్ నుంచి, యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి, అండ్ నల్లమ్మ గారు అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అన్నాథ గారు, అలాగే గుంప రమణ గారు పాతకొట్టం కోటనందు నుంచి, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, అండ్ నాగార్జున లక్ష్మి వయంపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ధనంజయ్ గారు అనంతపురం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అలాగే గౌతమ్ సాయి ఆత్మకూరు నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, శివకుమారి గారు మదనపల్లి నుంచి, అండ్ శేఖర్ గారు వికారాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామకృష్ణయ్య గారు శ్రీ చేబ్రోలు నెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు పొద్దుటూరు కడప నుంచి, అండ్ మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ మర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేవైసీ ఎంత ముఖ్యం చాలా బాగా చెప్పారు. అండ్ సందడి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మంచి అవగాహన ప్రోగ్రామ్ అని చాలా బాగా చెప్పారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు, అండ్ ఇంకా అండ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, అండ్ నల్గొండ సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓ సో వర్షం కారణంగా పవర్ లేకపోవడం వల్ల మీరు షో వినలేకపోయారు అనమాట. నో ప్రాబ్లం. అండ్ ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ వేదేపాలెం నెల్లూరు నుంచి, సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో మెయిన్ గా రావణాసురుడిని బాగా పూజిస్తారు. బట్ అక్కడ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ మన దేశంలో అంటే భారతదేశంలో కూడా కాకినాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల అంటే బిస్రక్ అంటే ఉత్తరప్రదేశ్ లో రావణాసురుడి జన్మస్థలం ఇది అని పూజిస్తుంటారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్ లో రావణాసురుడి భార్య అయినటువంటి మండోదరి పుట్టినటువంటి ఊరు ఇదేనని ఇక్కడ ప్రజల నమ్మకంతో, సో ఆయన్ని ఇంటి అల్లుడు లాగా 35 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్ లో. సో అక్కడ కూడా పూజిస్తారు. ఇలాగ మన భారతదేశంలో కూడా చాలా చోట్ల రావణాసురుడిని పూజిస్తారనమాట. సో అది మరి సంగతి. అండ్ మరి మన సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మరి మన దేశంలో పత్తితో చేసినటువంటి కరెన్సీని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో మరి ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ ని ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరొక చక్కటి పాట అయితే వింటూ

ఎస్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఎమ్మిగ్నూరు కర్నూలు నుండి అర్చన గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కేవీసీ గురించి చాలా బాగా చెప్పారంటున్నారు. అప్పల్ రాజ్ గారు పెడ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. సో మంచి క్వశ్చన్స్ అడిగారు, అలాగే డబ్బు విలువ తెలియజేసే మంచి పాట ప్రసారం చేయగలరు అంటున్నారు. ఓకే. అండ్ మురళి గారు పంపించారు మెసేజ్, సో ఓకే థ్యాంక్ యూ. అలాగే నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుండి గౌస్ గారు రైట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి

సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద, జానకిరాజు గారు నాసిక వేణు దేశాయపేట నుంచి, అండ్ రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, అండ్ గౌతమ్ సాయి కరివేన నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ ఇంకా నల్లమ్మ గారు పాపిన పాల్యం నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మంగళగి నుండి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు, అలాగే నాగరాజు గారు పడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి, అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, అండ్ ఇంకా వికారాబాద్ శ్రీ ఓకే నుంచి శేఖర్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెర్లూరు నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ వినిపించారు, సూపర్ సాంగ్స్ వినిపించారు, థ్యాంక్ యూ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే గుంప రమణ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, నాగరాజు గారు అనంతపురం నుంచి, బాలాజీపురం వనస్థలీపురం నుంచి బాలాజీ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి పాటలు ప్లే చేశారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లని ఉపయోగిస్తారు అని అడిగాను. అండ్ మరి అదనమాట క్వశ్చన్ అయితే. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో అంటే 1988 నుంచి అదే ఫస్ట్ కంట్రీ అనమాట. మొత్తం ఆ కంట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి నోట్స్ అన్నిటినీ కూడా ప్లాస్టిక్ తో రీప్లేస్ చేసి కోమెమరేటివ్ పాలిమర్ నోట్ ని లాంచ్ చేసినటువంటి దేశం. అండ్ ఆ తర్వాత చాలా కంట్రీస్ అండి ఇప్పటికి బాగా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, కెనడా, యూకే, వియత్నాం, రొమానియా, బ్రూనే. సో ఈ కంట్రీస్ అన్ని కూడా పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి అనమాట. వీటితో పాటు కొన్ని కంట్రీస్ పక్క ప్లాస్టిక్ నోట్స్ నే వాడుతున్నాయి, కొన్ని ఏమో పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మంచి పాటలు వినిపించారు మీరు వచ్చిన తర్వాత, విశ్లేషణ బాగుంది అంటూ పంపించారు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. అండ్ అలాగే బిట్రా సురేష్, నిర్మల గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉట్కు నారాయణపేట నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి మల్లేశ గారు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో అదనమాట. సో ఇది ఇవాళ మన సందడే సందడి షో అయితే మరి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మరి మన సందడే సందడి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, అనురాధ, శ్రీరామ్ వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం బై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్టంలో గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026 ఫలితాల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో కలిసి 2వ ర్యాంకు పంచుకుని 50 లక్షల నగదు బహుమతిలో 20 లక్షల రూపాయలు చేజెక్కించుకుంది. దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం 100% నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు బత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని

ఎక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 1 నుంచి 4 తేదీ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4:04 అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే 1 lyricist సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. మరి ఇంతకి ఎవరు ఆ పాటల రచయిత అంటే మరి శ్రీమణి గారు అనమాట. సో శ్రీమణి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తుంది ముందుగా గీతా గోవిందం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: വിവിധ ഭാരതി എഫ് എം 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడి ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంత కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది అండ్ అలాగే మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, यू आर लिसनिंग टू वेनिला एंड आई एम योर आरजे चेतन. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్థాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్ లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు, రాత్రంతా దానితోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్స్ అక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడా అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్ లో వెతికినా గానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్ కి అంకితం అవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్ తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక సీఈఓ ఇటీవలే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు.

0: అని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వినలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్ గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ కి పరిగెత్తడము, హౌస్ వైఫ్ కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా కానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2-3 డేస్ బానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇక అందరూ ల్యాప్టాప్లకి, ఫోన్లకి పరిమితం అయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి, అలా అలా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక ఎడిక్షన్ లోకి దిగిపోయారు. చాలా మంది అయితే పేరెంట్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్, ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసే వారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ 2 రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్ కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్ కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఇస్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్ లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్ లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్ గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో మనము కొంచెం ఫిజికల్ గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. with this wonderful message. This is your

0: RJ Chetan signing off in today's Vanilla program. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 మెగాహెచ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

అందరికీ నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో అన్నం శివకృష్ణ ప్రసాద్ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం ప్రసారమవుతుంది. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రేపు అనగా 9/9/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాత్రం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం, 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సింహపురి సమాచారం, అనంతరం శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారి రచన మరియు సమర్పణలో నిజాయితీకి పట్టం కథానిక ప్రసారమవుతుంది. తద్వరి నెల్లూరు రాజులు చారిత్రక కోట విశేషాలు, ఈ అంశం గురించి ఈతకోట సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.

8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అబి హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారం అవుతాయి. ఉదయం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. సాయంత్రం 5:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం ఈ అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనోత్పత్తి ఈ అంశం గురించి రమణారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రకటనలు విందాం.
1: రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం న్యూ స్వర్ణలక్ష్మి పథకం గురించి తెలుసుకోబోయే ముందు, అబ్బాయి గారు చిత్రం కోసం కేఎస్ చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ ఆకాశవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. మహిళ సాధికారత కుటుంబ అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధి సమాజ ప్రగతికి పునాది కాబట్టి మహిళలు తమలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ఉపయోగించుకొని స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలాంటి పథకాల్లో ఒకటి

0: ఈ న్యూ స్వర్ణిమ పథకం. ఇది కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని NBCFDC ద్వారా అమలు చేయబడుతున్నటువంటి పథకం. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంస్థ ద్వారా అమలు చేయబడుతున్నటువంటి పథకం అన్నమాట. ఈ పథకం ప్రధానంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం రుణ సహాయాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ పథకానికి సంబంధించి కొన్ని ప్రధాన లక్ష్యాలనైతే మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రుణ సౌకర్యాన్ని కల్పించడం, చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి వారికి సహాయం చేయడం, అలాగే మహిళల యొక్క ఆర్థిక ఆదాయాన్ని పెంచడం, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఇంకా మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఇవన్నీ కూడా ఈ పథకం యొక్క లక్ష్యాలన్నమాట. అయితే ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు అభిలాష చిత్రం నుంచి పాట విందాం. పాట వినబోయే ముందు ఒక ప్రకటన.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు అభిలాష చిత్రం కోసం వేటూరి గారి రచనలో, ఇళయరాజగారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట విందామా?

അച്ഛൻ്റെ കാൾ മുണ്ട് ധരിക്കണം.

नहीं।

Bakal kelintang.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో అయితే మనం తెలుసుకుంటున్నాం స్వర్ణిమ పథకం గురించి. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం సాధికారత శాఖ ఈ పథకాన్ని తీసుకుని వచ్చింది. దీని ద్వారా మహిళలు 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని అయితే పొందవచ్చు. అందుకు అర్హతలు, కావలసిన పత్రాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు హాయ్ నాన్న ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ సంగీత సారథ్యంలో ఈ పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే స్వర్ణిమ స్కీమ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. మహిళలకు కాలపరిమితితో కూడిన రుణాలను ఇప్పించేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం స్వర్ణిమ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా పేద మహిళలు వ్యాపారం చేసేందుకు 2 లక్షల రూపాయల దాకా రుణాన్ని పొందగలరు. ఈ రుణంపై వడ్డీ సంవత్సరానికి 5% మాత్రమే ఉంటుంది. ఈ మనీ ద్వారా బీసీ మహిళలు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ పథకాన్ని జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NBCFDC పరిచయం చేయగా, దీన్ని స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీలు SCAS నోడల్స్గా ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయన్నమాట. ఇంకా ఈ స్వర్ణిమ పథకం తన కాళ్ళపై నిలబడి స్వయంగా ఉపాధి పొందేందుకు ఈ రుణాన్ని అయితే, అంటే 2 లక్షల రూపాయల రుణాన్ని అయితే పొందవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. ప్రాజెక్టు వ్యయం మాత్రం 2 లక్షల రూపాయలు మాత్రమే రుణంగా ఇస్తారన్నమాట. అయితే ఈ స్వర్ణిమ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, దరఖాస్తుదారు తప్పనిసరిగా స్త్రీ అయి ఉండాలి. దరఖాస్తుదారు వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా పారిశ్రామికవేత్త అయి ఉండాలి. దరఖాస్తుదారు మొత్తం వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువగా ఉండాలన్నమాట. ఇవి ఈ రుణం కోసం అప్లై చేసుకోవడానికి అర్హతలు. ఇంకా ఈ స్వర్ణిమ పథకానికి దరఖాస్తు విధానం ఏ విధంగా ఉందంటే, అర్హురాలైన మహిళ తనకు దగ్గరలోని SCA ఆఫీస్కు వెళ్ళాలి. ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక పోర్టల్లో https://nsfdc.nic.in/chanel/space-patr-ners/scas ఈ అధికారిక పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆఫీస్కు వెళ్తే స్వర్ణిమ స్కీమ్ దరఖాస్తు పత్రాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో అడిగిన వివరాలను మనకు ఎవరికైతే రుణం కావాలో వాళ్ళు రాయాలన్నమాట. ఆ రుణం ఎందుకు తీసుకుంటున్నామో కూడా దానిలో బాగా అర్థమయ్యే విధంగా రాయాలి. ఇంకా ఎలాంటి ట్రైనింగ్ కావాలో కూడా చెప్పాలి. అలాగే దరఖాస్తు పత్రంతో పాటు అడిగిన పత్రాల జెరాక్స్లు కూడా జత చేసి వారికి సమర్పించాలన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఆలాపన ఈ చిత్రం కోసం ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో SP బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం వనితావాణిలో మరొకొత్త పథకంతో మళ్లీ కలుద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆమె చిత్రం కోసం భువనచంద్ర గారి రచనలో విద్యాసాగర్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రమ్మ ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో షిప్ బిల్డింగ్ సెంటర్ గ్రూప్ సి టెక్నికల్ నాన్ టెక్నికల్ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 9. పోస్టుల వివరాలు కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఏ ఫిట్టర్ వచ్చేసి 3 ఖాళీలున్నాయి. కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఎలక్ట్రీషియన్ 2, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 3, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 1. ఈ పోస్టుకు అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి, దీనితో పాటు 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వయస్సు 18 నుంచి 27

సంవత్సరముల వరకు ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 14/9/2026. పరీక్ష తేదీ వచ్చేసి 2026 ఉంటుంది. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://hslviizag.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://hslviizag.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ గానంలో ఈ అద్భుతమైన పాట అయితే విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక విద్యా సమాచారం తెలుసుకుందాం. మ్యాథ్ సైన్స్ కెరీర్కు పునాది ఒలింపియాడ్స్. ఈ ఒలింపియాడ్స్ 5 దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నమాట. దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ప్రతిష్టాత్మకమైన పోటీలు ఈ ఒలింపియాడ్స్. భారత విద్యార్థులు గణితము, సైన్స్ తదితర విభాగాల్లో అద్భుత ప్రతిభనైతే చూపుతున్నారు. ఒలింపియాడ్స్ ద్వారా తార్కిక ఆలోచన, సమస్య పరిష్కారం వైపు నైపుణ్యాలు పెంపొందుతాయి. వివిధ ఒలింపియాడ్స్కు తరగతి, వయస్సు, విద్యార్హతలకు అనుగుణంగా ప్రత్యేక నిబంధనలనేవి ఉంటాయి. ఈ ఒలింపియాడ్స్లో ఎలా పాల్గొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఉన్నత విద్యతో పాటు కెరీర్కు ఇవి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాం. ఈ ఒలింపియాడ్స్ అనేది ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క ప్రధాన ఉద్దేశం మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులో స్కూల్ విద్యార్థుల్లో దాగున్నటువంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం. అలాగే సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలోని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల దాకా వెళ్లేందుకు ఒలింపియాడ్స్ దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో సైన్సు, మ్యాథమెటిక్స్లో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ఆ దిశగా సమాయత్తమయ్యేందుకు ఈ ఒలింపియాడ్స్ చక్కగా ఉపయోగపడతాయండి. ఇక రాష్ట్ర స్థాయి నుంచి పలు దశల్లో ఉండే ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే అంతర్జాతీయ ఒలింపియాడ్స్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. ఈ ఒలింపియాడ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మనం గంధర్వ చిత్రం కోసం హేమచంద్ర సునీత గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఒలింపియాడ్స్ గురించి. ఈ ఒలింపియాడ్స్ రకాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలోని సైన్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ ను ప్రధానంగా రెండు సంస్థలు నిర్వహిస్తున్నాయి. నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ కు ప్రతిష్టాత్మకమైన హోమీ బాబా రీసెర్చ్ సెంటర్ నోడల్ సెంటర్ గా వ్యవహరిస్తోంది. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ను కూడా భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ NBHM తరపున హోమీ బాబా రీసెర్చ్ సెంటర్ పర్యవేక్షిస్తూ ఉంది. ఇండియన్ కంప్యూటింగ్ ఒలింపియాడ్ ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ నిర్వహిస్తోందన్నమాట. ఇక దీనిలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్టుకు రాయడానికి ఏ అర్హతలు కావాలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్లో నేషనల్ ఒలింపియాడ్స్ను నిర్వహిస్తూ ఉన్నారు. మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ను 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్లు హాజరయ్యేందుకు అర్హులన్నమాట. ఇక సైన్స్ ఒలింపియాడ్కి వస్తే ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో సైన్స్ ఒలింపియాడ్కు దరఖాస్తు చేసుకునేందుకు 10+2 లేదా ఇంటర్ పూర్తి కాని విద్యార్థులు మాత్రమే అర్హులు. 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మొదటి దశకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కు 6 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. సైన్స్ ఒలింపియాడ్ వచ్చేసి 5 దశల్లో నిర్వహిస్తారు. దీని గురించి మరికొంచెం సమాచారం తెలుసుకోబోయే ముందు అద్భుతమైన పాటనైతే విందాం. ఈ పాట అశోకవనంలో అర్జున కళ్యాణం, ఈ చిత్రం కోసం హరిప్రియ జయకృష్ణ ఆలపించిన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాము ఒలింపియాడ్స్ గురించి. సైన్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్లో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు బంగారు వెండి రజత పథకాలతో పాటు ప్రశంసాపత్రం కూడా లభిస్తుంది. అలాగే భవిష్యత్తులో విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో ప్రవేశాల పరంగా ప్రాధాన్యం లభించే అవకాశం కూడా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్లో విజేతలుగా నిలిస్తే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్ కోర్సులో నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఇక ఐఐటి చెన్నై, ఖరగ్పూర్, మండీలలో సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ విధానంలో నేరుగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్స్లో ప్రవేశమైతే లభిస్తుంది. ఇక ముఖ్యమైన సమాచారం కోసం, మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్స్ వచ్చేసి https://olympiads.hbcse.taf.res.in. మరి యొక్క వెబ్సైట్ అడ్రస్ https://www.iarcs.org.in/inoi. ఈ వెబ్సైట్ అడ్రస్లను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడైతే అంతఃపురం చిత్రం కోసం సి సత్య గారి సంగీత సారథ్యంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ సత్యప్రకాష్ గారి గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట స్థూల దేశీయోత్పత్తి జీఎస్డిపి 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటి వరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక 3 రంగాల్లో ఉంటుంది. 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్, 2 ఇండస్ట్రీ ప్రాజెక్ట్, 3 సర్వీస్ సెక్టర్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేట్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా

0: దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి.
1: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా 2వ దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట్ర కోటా 2వ దశ కౌన్సిలింగ్ ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ ను మరింత విస్తరించి స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత భారత 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే

0: ఉరుములతో మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: హంద్రీనివాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్ కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000 తమస్య గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చ న్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 2019 ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథ సింహః అద్య త్రిదివసీయ శ్రీలంకా యాత్రాయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్ క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ప్రధానమంత్రిణా పశ్చిమ సమర్పిత మాలవాహక మార్గస్య 3 ప్రముఖాః ఖండాః రాష్ట్రాయ సమర్పితాః. యేన మాలవాహక మార్గజాలస్య పూర్ణం పరిచాలనం సంభవిష్యతి. ప్రధానమంత్రి మోదీ న్యూ సానంద్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్ తథా న్యూ JNPT ఇత్యతేభ్యః స్థలేభ్యః మాలవాహక రైలయాన సేవానాం హరితధ్వజం ప్రదర్శ్య శుభారంభం కృతవాన్. తేన టాండా మార్గస్య వడోదరాయాః చ మధ్యే నవీన యాత్రి రైల సేవాయాః శుభారంభోపి కృతః. ఏషా సేవా అలీరాజపురస్య దూరస్థేషు జనజాతీయ క్షేత్రేషు రాష్ట్రీయ రైలజాలస్య సంపర్కం స్థాపయిష్యతి. విశాల జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి తథా అధునా దేశః స్వయమేవ ఉన్నతయోః రైల మెట్రో చేత్యేతయోః యానయోః కక్ష నిర్మాణం కరోతి.
3: 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రేట్ కొరిడోర్ ప్రోజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కొరిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
2: ప్రధానమంత్రి ఉక్తవాన్ యదస్యాః పరియోజనాయాః పరికల్పనా 2019 కృతా, కింతు సా బహూని వర్షాణి నిష్క్రియావస్థాయామాసీత్. తద్విపరీతం గత దశకే ద్రుతగతినా కృతస్య కార్యాన్వయనస్య ఫలస్వరూపం రాష్ట్రీయాపూర్తి వ్యవస్థ పూర్ణతయా

0: 2000तमे वर्षे प्रदत्तः स्वस्य सह निर्देशः यथावत् स्थापितः यस्यान्तर्गतं दण्डाधिकारिणः पुरतः श्रवणं षट् सप्ताहं यावत् स्थगितम् आसीत्। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य त्रिदिवसीय श्रीलंका यात्रायै कोलम्बो नगरं सम्प्राप्तवान्। तस्य यात्रा भारत श्रीलंकयोः मध्ये द्विपक्षीय रक्षा सहकारस्य सामुद्रिक सहकारस्य सुदृढीकरणोद्देश्येन आयोजिता अस्ति। श्रीलंकायाः भण्डारनायके अन्ताराष्ट्रिय विमानस्थानके श्रीसिंहस्य श्रीलंकायाः उपरक्षामन्त्री अरुणा जयशेखरः श्रीलंकायां भारतस्य उच्चायुक्तः संतोष झाः च हार्दं स्वागतं कृतवन्तौ। अहमदाबादे अनुष्ठीयमानायाः विश्व दिव्यांग धनुर्क्रीडायाः तृतीय चरणस्य उपान्तिमे दिवसे भारतीय धनुर्धरैः त्रीणि पदकानि हस्तगतानि कृतानि इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफ्एम केंद्रम समयम 6:30 ग्रामदर्शिनि कार्यक्रमानिकि स्वागतम। मुंदुगा प्रकटन।
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్
1: నెల్లూరు ముందుగా శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విందాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

నెల్లూరు రచయితల సంఘం, పెన్నా రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం వంటి సింహపురి కవిత్వ సంఘాలలో కొనసాగుతూ గత 17 సంవత్సరాల నుండి వివిధ వేదికలపై కవిత్వాన్ని వినిపిస్తున్న కవి శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. వీరు ప్రతిష్టాత్మక రాధేయ కవితా పురస్కారం, కెనడా సాహితీ వేదిక పురస్కారం, పల్లంటి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారి కవితా పురస్కారాలు అందుకున్నారు. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కవితాగానం

కవిత శీర్షిక గుప్పెడు విత్తుల మనిషి. నిలుచుంటే చేయంత మనిషి, నేడింటి ముందు మూడైన కర్మయోగి. ఇంటిని పొలాన్ని సారవంతం చేసిన మనిషి ఆయన మా నాయన. ఎరువు పోగుల రాసుల్ని పూసి భూమితల్లి గర్భాలయాన్నలికి పూజిస్తున్నప్పటి నుండి చూస్తున్నా. దమ్ము చేయాల్సిన కయ్యల్లో నీటి చాలుగా మారినప్పటి నుండి చూస్తున్నా. బాడవచేలో ఎలపట దాపట ఎనుముల్ని గుర్రాల్ని చేసి దుక్కి రథాన్నదిరోహించిన నాటి నుండి అలిసిన బసవళ్లకు మురిపెంగా పిల్లెబెసర తినిపిస్తూ మోగ ప్రాణుల గాయాల మలామైనప్పటి నుండి చూస్తున్నా. చెరువుతోనో మేఘంతోనో చెమట చుక్కల కష్టాన్ని కాచమని మాటామంతి కలుపుతున్నప్పటి నుండి అర్ధరాత్రి సూర్యుడు కుప్పతోనో వడ్ల రాశితోనో చెలికాడినైన కాడ్నుంచి చూస్తున్నా. నాయన గుప్పెడు విత్తుల మనిషి. పొలంలోనే కాదు, ఎదుటివారి మనసుల్లోనూ మొలకెత్తడం తెలుసు. కూలీల ఆకలి కంచంలో కుంచాల కుంచాల ధాన్యమై గెలిచి దళారీ ధరల యుద్ధంలో ఓడి ఇంటికొస్తే అది వట్టి దిగిలేననుకున్నా. ఎండిన వాగుప్రేగుతో కన్నీటిని పంచుకుని కరువుకి అరువుకి తనలోని రైతుని అమ్మకానికి పెట్టినప్పుడు తొలిసారి కలత చెందడం చూశా. ఎప్పుడు కురవమన్నా అనుభవాల జల్లై కురవగల నాన్నిప్పుడు మట్టితో రుణం తీరిపోయాక ఉన్నట్టుండి కాడిని దించేశాక సారవంతమైన నేలలో జీవం లేని విత్తై కూర్చున్నాడు. మెరుపొచ్చిన వేళో ఉరుముచ్చిన రాత్రి

కవిత శీర్షిక మార్నింగ్ సాంగ్. ఉదయాన్నే హృదయాన్నెప్పుడైనా విప్పావా? స్వగతాన్ని వాయిదా వేసి మనసు విస్తృతితో పరికించు. దారిలో నీ ప్రతిబంధకాన్ని కూడా తలవని సీతాకోకలు అగుపడతాయి. ఆకాశాన్ని ముద్దిడాలని కొంగలు బయలుదేరుతాయి. చెట్లను మేల్కొలపాలని పక్షులు సంగీతం పాడుతాయి. పారే నది నడ్డగిస్తున్న గుర్రపు డెక్కతో తూనీగలు సంభాషిస్తాయి. మకరందం కావాలని జిల్లేడు పువ్వులని కందిరీగలు బ్రతిమాలుతుంటాయి. రాత్రంతా మేల్కొన్న కలువ బుగ్గలపై వెన్నెల సంతకాలేంటని చేపలు గిలిగింతలు పెడతాయి. రెల్లు పొదలలో పాములు నృత్యంలో మునిగిపోతాయి. అశుద్ధాన్ని భూగోళంలో మోస్తూ పేడ పురుగులు భూమికి భరోసానిస్తాయి. మట్టిని ఎరువు చేసే విద్యను సాధన చేస్తూ వానపాములు రైతు పక్షాన నిలుస్తాయి. రేపటిని వాగ్దానం కోరుతూ చీమలు బారులు తీరుతాయి. పూల పరిమళంతో గాలి చతకడుతుంది. నీటి పాట పాడుతున్న గోరింక ఒకటి పెంటి పక్షితో కూడి రెక్కలల్లార్చుతుంది. గిజిగాడు వెదురుగడ్డితో బేరమాడుతుంది. పురుగు తొలుస్తున్న మనిషి తప్ప, వాడి వంకర నడకల పాదాలు తప్ప ప్రకృతి దాని మానానాది నడుస్తుంది.

కవిత శీర్షిక ఓ ఖాళీ అయిన పూరింపు నుండి. చెట్టుని కూల్చేశాక గాని తెలియలేదు దాని అనుబంధాల వేర్లు ఇల్లంతా ఎంతలా పరుచుకున్నాయో. కూడిక కన్నా తీసివేత సులభమని తరువుని తుంచుతున్నప్పుడే తెలిసింది. ప్రొద్దు ప్రొద్దున్నే కిలకిలమంటూ పలుకురించే చెట్టు మోగబోయాక మనసు కూడా మోగబోయింది. నిలువెత్తు చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుణ్ణి కాస్తున్నప్పుడు తెలవలేదు గాని ఈవేళ ఖాళీ జాగాలో బల్లపురుపు లాంటి వీపులపై బాణుడు నర్తిస్తుంటే తన ప్రేమస్పర్శ లోటేమిటో తెలిసింది. ఈ చెట్టు తరతరాల పురావృక్షం. రివ్వున దుమికే వాన నౌకకు తెరచాపలా, ధూళి చక్రవాకాన్ని మింగే కృష్ణ బిలంలా నేను గుర్తించలేదు గాని చెట్టు మా ఇంటి ఓజోను పొర. మాతో బొట్టు వల్లానే మాతో ఆడిపాడి శైశవాన్ని బాల్యాన్ని సైతం మట్టిలోనే జయించిన ఈ తరువు తాను పోతూ పోతూ మా బాల్య జ్ఞాపకాల్ని కూడా పట్టుకుపోయింది. వేసవి గాట్పుని బాపే విసనకర్రల కొమ్మల రెమ్మలు పిగిలిన ఈ మొక్క తల్లిని గొడ్డలిపేటుకు పోగులు చేస్తే కిర్రుమనే ఆ ఆర్తనాదాలు ఇంటిని వేడననే విన్నపాలై వినిపించాయి. కట్టెలు కట్టెలుగా తాను కదిలెలుతుంటే మా పార్థివదేహమే తరులుతున్నట్టయింది. ఇంటి ఆస్తి లాంటి చెట్టుని వాస్తు పట్టుకెళ్ళాక ఇప్పుడు ఇంటి ముందు ఎవరూ పూరించలేని ఖాళీతనం.

కవిత శీర్షిక వెలుగు చూడని మూలకణం. నిన్ననే రెండు వీధుల కవతలేమో రివ్వుమంటుంటే చూశా తూనీగ పిల్లాణ్ణి. నేనెప్పుడు చూసినా నవ్వులు పొద్దుతిరుగుడయ్యేవాడు. అప్పుడెప్పుడో తాతని కలరా మహమ్మారి పొట్టన పెట్టుకుందని, ఇప్పుడెప్పుడో నాయన్ని సారాసీసా మింగేసిందని వాడేమీ దిగులు రంగు పులుముకోలేదు. చిటికిన వేలంత వాడు గుత్తేదారుని నిర్మాణ హర్మ్యానికి రక్షణ దుర్గమైనాడు. గుడిసె గుడ్డె దీపం వెలుగులోనూ అమ్మా నానమ్మల చేతుల్ని కాస్తానంటూ ఇంటి పెద్దయ్యాడు. ఎంత విధివంచితుడైనా ఓడు ఓ బాల్యానికి పూసిన పువ్వే. బాధల్లో పుట్టాడేమో, ఇవి బాధలని చెప్పినా పట్టని లెక్కలేనితనం. వీధి మట్టిలో ఇదే చేపపిల్లవాడు. తమ్ముడు చెల్లెమ్మల చదువుల శిఖరానికి మెట్టువాడు. నిర్మాణ మూలకణాలను కళ్ళల్లో ఒత్తులు చేసుకునేవాడు. సిమెంటు కంకరా కసికిపోనివ్వని గోర్కా అయ్యేవాడు. గోడల క్యూరింగ్కి నీళ్లై పారేవాడు. నిర్మాణదారుడికి ఛాయవాలా వాడే, ఏ పనికి కిక్కురుమనని నోరెత్తే వయసులేని పనిముట్టువాడే. గోడలెదుగుతుంటే తానెదుగుతున్నట్టే సంబరపడ్డాడు. పైకప్పేస్తుంటే తన

ఇంటి కప్పేనని అబ్బురపడ్డాడు. రంగులు వేస్తుంటే హోలీ ఆడాడు. ఇవాళ గృహప్రవేశం రోజున మాత్రం గుమ్మడికాయ దిష్టి తీసి ఇంత ఎంగిలి పడ్డాడో లేదో నిశ్శబ్దంగా వాడలా వెళ్ళిపోయాడు. మళ్లీ ఈ వీధిలో వాడినెప్పుడు చూడలేదు.

కవిత శీర్షిక పురిటి పువ్వులు. అడుగు పెడతామో లేదో అమ్మగుడ్లు పిగిలిన ఆ బోసి నవ్వుల ప్రపంచంలోకి. వారి నవ్వుల అయస్కాంత క్షేత్రాలలో బందీలైపోతాం. పాల మకరందం గ్రోలి ఊయిల పవళింపు సేవలో సోలిన బాల సీతాకోకలు. పూల రెమ్మల్ని మించిన పాల చెక్కిళ్ళు. తడారని తామరతోడు దేహాలు. ఆకలి బొజ్జకై పెదవులు విప్పార్చే శైశవ గీతికలు. పాదాల తెడ్లను కదుపుతూ నడిచే నవజీవన యాత్రికులు. పసిడి మేనిచాయో నీలిమేఘ శ్యామమో నలుపో తెలుపో ఇంకా కొత్త వర్ణాలేవి సోకని లేబరు గదిలో పూసిన పురిటి పువ్వులు. అన్నీ అనాచ్ఛాదిత దేహాలు. ప్రేవుల కదలికను పాడే ఆకలి రాగాలు. ఉమ్మ చలములు దాటిన ప్రాణ అలజడులు. అమ్మల కౌగుటి కొమ్మలు వీడని తేనెపిట్టలు. ఆకర్షణకు భాష్యం నేర్పే చూపుల ముద్దుమోములు. ఇక ముందేమో గాని ఇప్పటికైతే మాత్రం గొడ్రాయిలా ఆడింపబడే చాబుల రసాలు. లోకం పోకడ తెలియని సమతా కేరింతలు.

కవిత శీర్షిక గోడ మీద బొమ్మ. ఆ ఇంటికెళితే అందరికన్నా ముందు రూపాయి బిళ్లంత కుంకుమమోము ఆప్యాయతతో ఎదురయ్యేది. మంచినీళ్లు తాగావా నాయనా అంటూ ప్రేమను తోడి చేతులు కందించేది. వెంటబెట్టుకు రాలేని అమ్మా నాన్నలడు తన మాటల ప్రొజెక్టర్తో సాక్షాత్కరింపచేసేది. కళ్ళ ఎక్స్రేలతో ఆకలి సంకేతాలను చదివేసి ఏమైనా తింటావా నాయనా అంటూనే చేతుల ఇంద్రజాలంతో పంచభక్ష్యాన్ని తలదన్నే అమ్మ వంటకాన్ని రుచిచూపేది. తన సమగంధం నేసిన ఆమె నేత చీర వెలుగుల్ని చూసి సూర్యుడు మొబ్బుల మాటన దాగేవాడు. ఆమె పాదాల సవ్వడికి ఆ ఇంటి పొలంలో నవ్వులు మొలకెత్తేవి. ఎప్పుడైనా నా దుఃఖం పెచ్చరిల్లితే ఆ ఇంటి ద్వారాలు చేతులు జాచి నన్ను హత్తుకునేవి. ఆ అమ్మ మాటలు గువ్వగూటిలా ఆదరవయ్యేవి. ఇటీవలే మళ్ళీ ఓసారి ఆ ఇంటికి వెళ్ళాను. బ్రతుకు దొంగెవడో ఆ ఇంటి నవ్వుల్ని కాజేశానని సంబరపడుతుంటే ఆమె గోడ మీద బొమ్మై నవ్వగా వాడు తుర్రుమన్నాడు. తనకు తెలుసు.

కవిత శీర్షిక మర్రిమా సీతాదేవి. మా ఊరి మర్రిమాను చూస్తుంటే పిల్లల తల్లిలా ఉంది. ఎదిగొచ్చిన బిడ్డల ఆసరాతో పర్ణశాల కట్టుకున్న సీతలా ఉంది. నిజంగా మా మర్రి సీతాదేవే. తన పిల్లల ఓడల్ని తల్లిమాత వడిలోకి దృఢంగా పాదుకొలిపి ఇప్పుడు హాయిగా వానప్రస్థం చేస్తున్న శబరిలా లేదు, తనది ఉమ్మడి కుటుంబ విడిదిల్లు. పక్షిరాజాలు వచ్చిపోయే పుట్టిల్లు తనది. కాకపికాలు కాపురమాడే మెట్టినిల్లు. చిలుక గోరింకల ప్రేమ ఉద్యానవనం. మర్రిది పేదరాశి పెద్దమ్మ పూటకోండ్ల ఇల్లు. తన పండ్లతో కాన్పుకొచ్చిన పెండి పక్షులకు సీమంతం చేసే పెద్దముత్తైదు. మర్రి అశోకుడు నాటని ధర్మసత్రం. భగభగమండే ఎండలకు పచ్చని గొడుగుతో స్వాగతమిచ్చే చలువ పందిరి. మర్రి త్రిమూర్తుల త్రివేణి సంగమం. తన జటాజోటాలను గాంచితే విచిత్రంగా దక్షిణామూర్తి ఏమోనని ప్రణమిల్లాలనిపిస్తుంది. ఈ రాతిరేళ్ల మోహిని పిశాచిలా భయపెట్టి ఆలీబాబా 40 దొంగల ముఠాల దారి కాస్తుంది. మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో 7-8 సముద్రాల అవతలి మాయల ఫకీరు ప్రాణముంది. మా ఆటలకు ఊయలలూపే ఓడల మర్రి నడిజామున ఉరివేసే ఓహల మర్రవుతుంది. మర్రి మన రోగాలకు మంత్రమేసే ధన్వంతరి. ఇది మా ఊరి పెదకామందు. కార్తీక వనభోజనాలప్పుడు చాపకూడు వేదికై ఊరందరి విస్తళ్ల కంచమై వడ్డన చేయిస్తుంది. రచ్చబండై మా ఊరి పెదరాయుడిచే

తీర్పులిప్పించే న్యాయదేవత అవుతుంది. జాతరప్పుడు 10 చేతులతో మోగజీవాల బలిగోరే కాళికా ప్రతిరూపంతోను. మర్రి తొర్రపై ఎన్నెన్ని కథనాలో ఇందులో కుందేలు పిల్ల కాపురముంటుందో లేక గుడ్లు మింగే పామే ఉంటుందో తెలియదు గాని, శోధిస్తే దొంగలు దాచిన నిధిదాళం దొరకచ్చేమో, రాణీగారి నగల పెట్టిందేమో. అదృష్టం నీదో నాదో, శవంలోని బేతాళుడు శ్రమ తెలియని కథ చెబుతాడు. చీకటి గబ్బిలం సమాజంపై వేటకెళతానంటుంది. బంధాలు అనుబంధాలను తుంచుకునే మనిషికి నలుగురిని ఒక్కటి చేసే మర్రి, భారత జాతీయ చిహ్నమైన మర్రి ఏం చెబుతుంది, ఏం ప్రబోధిస్తుంది? జాతినంతా తనలాగే బ్రతకమంటుంది, స్నేహపు కరచాలనం చెయ్యమంటుంది, నాలో నీలో కోల్పోతున్న మానవ బంధాలను పాదుకల్పమంటోంది. మర్రి విత్తు నిన్ను ఇంతింతై వటుడింతై ఎదగమంటోంది. మర్రి నీకిచ్చే సందేశమిదిగో, నీకై నేను కాడినవుతా కావడవుతా, నీడనవుతా గూడునవుతా, తల్పమవుతా గుమ్మమవుతా, వస్త్రమవుతా దస్త్రమవుతా, మురికి నూడ్చే చీపురవుతా, నీవు పీల్చే గాలినవుతా, ఊయలవుతా ఊతమవుతా, నిన్ను మోసే పాడినవుతా, నీ చితిన వెలిగే జ్వాలనవుతా. మాను చెప్పే మాట వినరా, ఈ మర్రి చెప్పే బాట కనరా, నన్ను తుంచకు బ్రతుకు తెంచకు, ఈ అవనికే నువ్వు ముప్పు పెంచకు. ఇది హరిత గీతం, అవని గీతం, వినకపోతే నీ చర్మగీతం.

కవిత శీర్షిక శ్రమైక సూత్రధారి. నీ స్వప్నం తలుపులు మూసేసి ఎవరి కలల రెక్కలు తెరుస్తావో, నీ సుఖాల కిరీటం తీసేసి ఎవరి కష్టాల కోర్కెను మోస్తావో, నీ మెలుకవలో ఓ దేశం విశ్రాంతి తీసుకుంటుంది. కదలాడే నీ నాగళ్లలో కొన్ని ఆకళ్ళు మనుగుతాయి. పోగులు కదిపే నీ చేతులలో మేనిని కప్పే వస్త్రం పుడుతుంది. రాదారిని అద్దం చేయడానికే నిద్రతో యుద్ధం చేస్తావు. నీ భుజస్కందాలతో నాట్యమాడలేక ఓడిన శ్రమ విజయంపై నల్లేరు నడకవుతుంది. నిప్పుని రాజేశాక ఆయుధమవుతావో, ఆభరణమవుతావో. ఓ శ్రామికుడా, చెమట చుక్క నీకిష్టమైన ద్రవ్యం, రక్తవర్ణం నీకిష్టమైన రంగు. నీవు ఉపయోగించడం ప్రారంభించాకే రోజుకున్న 60 గడియలకి చైతన్యం వచ్చింది. ఓ కార్మికుడా, ఈ ప్రపంచపు వస్తు నైపుణ్యం నీ రెక్కల కష్టం, నీ మేధోమదనం నా దేశ ఆర్థిక వ్యవస్థ. అవసరాల పొయ్యిలో నిత్యం వెలిగే నిప్పు కణికవు నీవు. సతతం మెరుగుపరచబడే ముడి ఖనిజానివి. శ్రమైక సూత్రధారివై దేశ దేశాలనేకం చేసే అంతఃసూత్రానివి. నా కార్మిక కర్షక సోదరుడివి.

0: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో అన్నం శివకృష్ణ ప్రసాద్ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విన్నారు. ఇప్పుడు వినండి ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్వయం కృషి చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో, రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విందామా?

0: రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. ఎన్ఎంసీ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మేయర్ సుజాత, కమిషనర్ నందన్ ప్రజల నుంచి 26 అర్జీలు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల ఆక్రమణ

అనిల్ కుమార్ చంద్రయ్య, ఆరోగ్య శాఖ అధికారి దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, మేనేజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు డీటీసీలో 35 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్ను సోమవారం ఎస్పీ అజిత విజన్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీటీసీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 176 మంది ఎస్పీటీపీసీలు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు విధుల్లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు, డిజిటలింగ్, పోలీసింగ్, ఆన్లైన్ సేవలు, డేటా నిర్వహణ, సైబర్ నేరాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ పొందేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీటీసీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు కావలి డీఎస్పీ ఎం గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వి రమణ్ కుమార్, డీటీసీ ఇన్స్పెక్టర్ ఎం నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి, మీరు వింటున్నారు స్థానిక సమాచారం.

మరణించి కూడా మరో ఇద్దరికి వెలుగులు ప్రసాదించే నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి అన్నారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ సర్వజన ఆసుపత్రి నేత్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం దర్గామిట్టలోని మెడికల్ కళాశాల నుంచి పరిసర ప్రాంతాల్లో ప్లేకార్డులు ప్రదర్శిస్తూ నేత్రదానంపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది చూపు లేక అంధకారంలో గడుపుతున్నారన్నారు. మరో ఇద్దరికి చూపును ప్రసాదించే గొప్ప పుణ్యకార్యం నేత్రదానం అన్నారు. అందువల్ల ముందస్తుగా నేత్రదాన ప్రమాణం రాసివ్వాలని కోరారు. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనము క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వసంత, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్ పిండి మిల్లు సెంటర్లో చిరంజీవి సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆనంచెంచు సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు. అన్నదానం చేశారు. ఉభయకర్తలుగా పారిశ్రామికవేత్త డి చక్రపాణిరెడ్డి, చెంచు మహాలక్ష్మి క్యాటరింగ్ అధినేత హేమంత్ వ్యవహరించారు. కార్యక్రమాలను బాలాజీనగర్ యూత్ నిర్వాహకులు సివి అసోసియేట్ వెంకటేశ్వర్లు, అప్పల సత్యనారాయణ, హనుమంతరావు, రమేష్, రవి, సాయి, సతీష్ సింగ్, చరణ్, విజయ్ తదితరులు పర్యవేక్షించారు. మంగళవారం నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. అలనాటి మధుర గీతం విందామా. దేవత చిత్రం కోసం వేటూరి గారి రచనలో, చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ ఆలపించిన పాట.

అలనాటి మధురగీతం వింటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ఏ 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. ఏ డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 8 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్ గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది

0: 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహదపడే అంశాలను సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్దభూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలట్రల్ ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఇస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో

0: బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్ విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి పారల్ నాగ్లాలపై చైనా జట్టు పై చేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్ లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్ లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పంటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు విషయంలో కానివ్వండి, పోషకాల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు.
4: నమస్కారం మేడం.
3: ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి.
4: అవునండి.
3: కొన్ని ప్రదేశాల్లో వానలు పడుతున్నాయి, కొన్ని ప్రదేశాల్లో వానలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో ముఖ్యంగా ఈ కలుపు విషయంలో కానీ ఎరువుల విషయంలో
4: కానీ
3: ఎలాంటి యాజమాన్యం తీసుకోవాలంటారు?
4: ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి రైతులు కంపల్సరిగా ఏంటంటే ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షపాతం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే సమతుల్యంగా ఎరువులు అన్నది వాడాల్సిన అవసరం ఉందండి. ఇలా వాడడం వల్ల ఏంటంటే భూమిని పరిరక్షించుకోవడం అంటే పంటకు అవసరమైన పోషకాలు రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రీయ ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ పచ్చిరొట్ట పంటలు ఇలాంటి వాటిని మనం సమతుల్యంగా వాడడం వల్ల ఏంటంటే

0: ఎరువుల మీద పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ కార్బనం కూడా కొంతవరకు పెరుగుతుంది, మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
1: అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలంటారు.
0: అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరిగా సమగ్ర పోషక యాజమాన్యం అన్నవి చేసుకుంటే మనకి నేలలో ఏంటంటే సారాన్ని పెంచుతుంది, అలాగే ఏంటంటే ఈ పోషకాలు కూడా సమతుల్యంగా మొక్కలకి అందేటట్టు హెల్ప్ అవుతాయి. అట్లాగే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెంచడానికి సరైన అవకాశం అండి. అట్లాగే పంట దిగుబడి కూడా మంచి నాణ్యమైన పంట అన్నది రావడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏంటంటే మనకి నేల అన్నది ఆరోగ్యకరంగా మెరుగుపడే అవకాశం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఉపయోగించడం వల్ల.
1: ఇప్పుడు సమగ్ర పోషక యాజమాన్యం చేసుకోవటానికి అసలు నేల అనేది ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలంటారు?
0: వివిధ పంటల్లో ముఖ్యంగా వరికి గాని మొక్కజొన్నకు గాని పప్పు ధాన్యాలు గాని అలాగే వాణిజ్య పంటలు ఇలాంటి వాటిల్లో ఈ సేంద్రియ ఎరువులు, ఈ పచ్చిరొట్ట పంటలు, ఈ వర్మి కంపోస్ట్, ఈ జీవన ఎరువులు ఇలాంటివన్నీ మనకి ఉపయోగించడం వలన ఏంటంటే సేంద్రియ పదార్థం అంటే నేలలో సేంద్రియ కార్బనం అన్నది ఒకటి ఉంటుందండి. ఆ సేంద్రియ కార్బనం అన్నది 0.75 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 0.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంతవరకు మన నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా సేంద్రియ పదార్థాలు అన్నది కంపల్సరిగా, ఈ వానపాముల ఎరువుల మీద డిపెండ్ అవ్వడం కానీ, పచ్చిరొట్ట పంటల మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రీ మాన్సూన్ రైస్ పల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు, కంది, మినుము, పెసర, అట్లాగే ఆముదము, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు, అందులోనే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించినవి మినుములు, పెసలు, అట్లాగే వేరుశనగ, నువ్వులు ఇలాంటి విత్తనాలు, పిఎండిఎస్ మనకి 32 విత్తనాలు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కిట్స్ అందజేస్తున్నారండి. అలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే నేలలో సేంద్రియ కార్బనం అన్నది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే పైపాటుగా వేసిన రసాయనిక ఎరువులు వేసినవి కరెక్ట్గా ఏంటంటే ఆ పోషకాలు మనకి మొక్కకు అంది, మొక్క చక్కగా అన్ని పోషకాలు తీసుకొని మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి.
1: కాబట్టి సేంద్రియ ఎరువులను రైతులు తప్పనిసరిగా వాడుకోవాలి.
0: అవునండి, కంపల్సరిగా
1: వాడుకో. సేంద్రియ ఎరువులు అంటే మనకి ఇప్పుడు పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువులు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఇవి వాడటం వల్ల రైతులు రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటారు, వాటి మోతాదుని ఏమన్నా మనకు తగ్గించుకోవటానికి వీలవుతుందంటారు?
0: ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల 20-25% రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు అండి. తద్వారా ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా 25% వరకు తగ్గుతుందండి.
1: ఇందాక పచ్చిరొట్ట ఎరువులు కూడా వాడుకోవాలని చెప్పారు, భూమి సారం పెరగాలి అంటే.
0: అవునండి.
1: మరి ఈ పచ్చిరొట్ట పైర్ల వల్ల నేల ఎలా బాగుపడుతుంది అంటారు?
0: ఈ పచ్చిరొట్ట పంటలు అంటే మనకి జీలుగ, జనుము, పిల్లి పెసర ఇలాంటివి మనకి పచ్చిరొట్ట పంటలుగా పరిగణిస్తామండి. జీలుగ, జనుము ఇలాంటివి వేసుకొని అంటే పూత దశకి ముందు వరకు వేసి కళ్ళు దున్నుకోవడం కానీ, దీన్నే మనకి ఇంగ్లీష్లో గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. అంటే పొలంలో విత్తనాలు వేసి పెంచి ఒకనొక స్టేజ్ అంటే దాని ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు వరకు వచ్చిన తర్వాత కళ్ళు దున్నుకునే దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు, అంటే ఎక్కడైతే వేశారో విత్తనాలు అక్కడే పెంచి కళ్ళు దున్నుకునే దాన్ని ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. దీంట్లోనే ఇంకొక టైప్ ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అండ్ పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగ, జొన్మ ఇలాంటివి దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న కానుగు చెట్ల నుంచి కానీ లేకపోతే గ్లైరిసీడియా చెట్ల నుంచి కానీ కొమ్మలు పట్టుకొని వచ్చి పొలంలో వేసుకొని నీళ్లు పెట్టి దున్నుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువు బాగా అంటే మనకి 20-25% ఈ నత్రజని ఎరువు కానీ, భాస్వరం ఎరువు కానీ, పొటాషిక్ ఎరువు కానీ ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే రసాయనిక ఎరువులు, యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేకపోతే పొటాష్ ఎరువులు కానీ 20-25% ఎప్పుడైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు అనేది తగ్గించుకోవచ్చు అండి.
1: ప్రధాన ఆహార పంట వరి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు
0: చేస్తుంది.
1: ఈ వరిలో అంటే నాణ్యమైనటువంటి దిగుబడి మనం తీసుకోవాలి అంటే మనం జీవన ఎరువులను కూడా వాడుతూ ఉంటాం కదా మేడం గారిని?
0: అవునండి.
1: ఈ జీవన ఎరువుల్ని ఈ వరి పంటలో ఎలా వాడుకోవాలి?
0: మనకి వరిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవన ఎరువులు ఉన్నాయండి. అందులో ఏంటంటే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, అలాగే పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. ఈ నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుల్ని మనం అజోస్పైరిలం అంటారు. భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా, దాన్ని పిఎస్బి కింద పరిగణిస్తారు.

0: అండి. అలాగే పొటాషియం కి సంబంధించింది, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అంటే కేఆర్బి అంటారు అన్నమాట. మనకి రసాయనిక ఎరువుల్లో నత్రజని యూరియా రూపంలో, భాస్వరము డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాషియం అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం రసాయనిక ఎరువుల్లో ఇస్తాం. జీవన ఎరువుల్లో ఇప్పుడు నేను చెప్పింది నత్రజని అయితే ఆజోస్పెరిల్లం, భాస్వరం అయితే పిఎస్బి, పొటాషియం అయితే కేఆర్బి కింద చెప్తామండి. ఇవి మనం ఎట్లా ఉపయోగించుకుంటాము అంటే, ఇదివరకు రోజుల్లో పౌడర్ ఫామ్ లో దొరికేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతున్నాయి. అజోస్పైరిలం గానీ పిఎస్బి గానీ కేఆర్బి గానీ 3 బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్స్ అంటే 500 మిల్లీలీటర్లు ఉంటాయండి ఒక్కొక్క బాటిల్, 3 బాటిల్స్ 10 లీటర్ల నీటిలో కలిపేసుకొని వాటిని మనం 100 నుంచి 200 కిలోల బాగా చివికిన పశువుల పాళ్ళలో కలిపేసుకొని ఆఖరి దుక్కులో గానీ ఆఖరి దమ్ములో గానీ వేసుకుంటే నేలలో సేంద్రియ కార్బనం పెంచడంతో పాటు జీవన ఎరువులు ఈ నత్రజనికి సంబంధించిన గానీ, భాస్వరానికి సంబంధించిన గానీ, పొటాషియం కి సంబంధించిన గానీ 10 నుంచి 20% వరకు మన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటదండి.
1: ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా వేసేటటువంటి ఎరువుల్లో ముఖ్యమైనటువంటి ఎరువు యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఈ యూరియాని ఒక ఎకరాకి ఎంత మోతాదు వాడుకోవాలి, ఏ సమయంలో వేసుకుంటే దాని సామర్థ్యం మెరుగుపడుతుంది అంటారు?
0: ఈ యూరియా ఒక ఎకరానికి 78 కిలోలండి. 3 సమభాగాలుగా చేసుకుని నాటుకు ముందు గానీ లేకపోతే నాటే సమయంలో గానీ ఒక భాగం వేసుకుంటారండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఏంటంటే దుబ్బు చేసే దశ అంటారు, అంటే మనకి సుమారుగా ఆ దశ 35 రోజులకు ఉంటదండి. అది 2వ దఫా వేసుకుంటామండి. 3వ దఫా ఏంటంటే మనకి అంకురం దశ అంటారు, అది సుమారుగా మనకి 60 రోజుల దశ ఉంటుంది, అంటే చిరుపట్ట దశ అనమాట. ఇలా దఫాల వారిగా వేసుకుంటే నత్రజని వినియోగ శాతం కూడా కరెక్ట్ గా మనకి ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది అండి. బురద పదంలో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పోషకం అన్నది కరెక్ట్ గా మొక్కకు అందేటట్టు హెల్ప్ అవుతుంది అండి.
1: ఇంకొకటి రసాయన ఎరువుల్లో రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఎరువు భాస్వరం, ఈ ఎరువుని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రూపంలో ఇవ్వాలంటారు?
0: భాస్వరం అన్నది సూటి ఎరువుల కింద వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తారండి. అదే కాంప్లెక్స్ ఎరువుల కింద వచ్చేసరికి డిఏపి ఫామ్ కింద ఇస్తారనమాట. భాస్వరం ఎరువు ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు వ్యవస్థ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఎరువుని మనం ఉపయోగిస్తాం అనమాట. మాక్సిమం ఈ ఎరువు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తే 150 కిలోలు ఇవ్వాలండి ఒక ఎకరానికి. అదే మనకి కాంప్లెక్స్ ఎరువు రూపంలో ఇస్తే డిఏపి రూపంలో 1 బ్యాగ్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవాలి, అది కూడా ఏంటంటే ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ఎరువుని మనం దఫాలుగా వాడకూడదు, ఎందుకంటే ఈ భాస్వరం అన్నది స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అనమాట, అంటే చాలా నెమ్మదిగా ఈ పోషకం అనేది మొక్కకి అందుతుందండి, అంటే భూమిలో వేసినప్పుడు పైనే ఉండిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే దీన్ని దఫాలుగా చెప్పకూడదు, అంటే మనకి యూరియా గానీ పొటాష్ గానీ దఫాల్ వైజ్ గా చెప్తాం, గానీ భాస్వరం ఎరువు ఏంటంటే ఎప్పుడు ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటే క్రాప్ పీరియడ్ అంతా ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇది వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. ఈ పోషక లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆకులు ముదురాకుగా కనిపించడము, నెమ్మదిగా ఏంటంటే ఆకులు క్రమేపీగా ఓదా రంగులోకి మారిపోతాయి, ఆకుపచ్చ రంగు నుంచి ఓదా రంగుకి మారుతాయి, అంటే ఒక పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అనమాట ఈ భాస్వరం లోపం అన్నది. సో అందుకని ఏంటంటే ఇది మనకి పైపాటుగా వేసుకున్న ఎరువు అయితే కాదు, కంపల్సరిగా ఒకేసారి డిఏపి గానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటేనే ఆ పోషకం అనేది మొక్కకి అందుబాటులోకి వెళ్తుందండి.
1: కాబట్టి రైతులు తప్పనిసరిగా దీన్ని ఆఖరి దమ్ములోనే వేసుకోవాలంటారు. ఇప్పుడు మనం నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా రైతులు. మనం సాధారణంగా ఈ పొటాషియం ఎరువు ఎందుకు వాడతాం అంటే గింజ బరువు నాణ్యత బాగుండాలంటే వాటి కోసం వాడుతూ ఉంటాం. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ పొటాషియం ఎరువుని ఎలా వాడుకోవాలి?
0: పొటాష్ ఎరువు ఎందుకు వాడాలి అంటే గింజ బరువు రావడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాష్ ఎరువు అన్నది వాడుకోవాలండి. పొటాష్ ఎరువు రైతులు ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ రూపంలో రైతులు వాడాలండి. అది కూడా ఏంటంటే 40 కిలోలు ఒక ఎకరానికి చెప్తాము. బరువు నేలల్లో అయితే ఒకే దఫ ఆఖరి దమ్ములో వేసేసుకోవచ్చు, అదే తేలికపాటి భూముల్లో అయితే 2 దఫాలుగా వేసుకుంటారనమాట. ఒక దఫా ఏంటంటే ఆఖరి దమ్ములో వేసుకుంటాము. ఇంకో దఫ ఇంకో సగం ఏంటంటే మనకి చిరుపట్ట దశలో వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా రైతు సోదరులు కొంతమంది ఏం చేస్తారంటే, అంటే పొటాష్ ఎరువు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఆఖరి దమ్ములో వేసుకొని

0: పొట్ట దశలో స్కిప్ చేసేస్తున్నారండి. కానీ అలా చేయకూడదండి. కంపల్సరిగా ఏంటంటే మనకి తెలికపాటి నెలలో అయితే రెండు దఫాలుగా వాడుకోవాలి. అదే మనకి బరువు నెలల్లో అయితే ఒక దఫా 40 కిలోల ఒక ఎకరానికి సరిపోతుందండి. పొటాష్ యొక్క దాని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కాండంలో ఉన్న ఫైబర్ కంటెంట్ అన్నది పెంచుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఆ టైంలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో మేము పొటాష్ వేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పొటాష్ ఎరువు ఏంటంటే కాండంలో ఫైబర్ ని పెంచుతుంది కాబట్టి కాండం పడిపోకుండా ఫైబర్ అన్నది కొంచెం నిటార్గా స్ట్రైట్ గా మొక్క నిలబడి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొటాషియం ఎరువు వేసుకుంటారో నొంచొని ఉంటుంది, పడిపోకుండా అంటే లార్జ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అన్నమాట. అందుకని ఇది కంపల్సరిగా గింజ బరువు నాణ్యత మొక్క పడిపోకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ పొటాషియం ఎరువు కంపల్సరిగా రైత సోదరులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
1: అంటే కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. పొటాష్ వేయడం వల్ల చీడపీడలు కూడా తట్టుకునే శక్తి
0: ఉంటుంది, చీడపీడలు కూడా ఇది తట్టుకుంటుంది అండి. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసినప్పుడు ఏంటంటే చీడపీడలు కూడా రాకుండా ఉంటది. అప్పుడు మనకి పురుగు మందు తెగుల మందులు కూడా కొట్టకుండా ఉంటాము. పురుగు తెగుల మందు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకునే వాళ్ళంగా అవుతాం అన్నమాట ఈ పొటాషిక్ ఎరువు ఉపయోగించడం వల్ల.
1: వెంకటలక్ష్మి గారు, మనం వరి పంటలో నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. వాటిల్లో మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి లోపాల్లో జింక్ ఒకటి, ఇనుము ఒకటి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. ఈ వరిలో జింక్ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలి?
0: మనకి ఈ జింక్ లోపం అన్నది పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఏంటంటే ఈనలు పాలిపోతున్నట్టు కనిపిస్తుందండి. ఈ లోపం ముఖ్యంగా ఏంటంటే నాటిన 2 నుంచి 4 వారాలు మధ్యలో కనిపిస్తుంది. అవి కూడా ఏంటంటే ఆకులు చివరిలో ముదురుగా ఉండడము, ఆకులు ఇరుపక్కల ఏంటంటే మనకి తుప్పు మచ్చలాగా కనిపించడము, ఆకులు చిన్న చిన్నగా అయిపోయి పెలుసు బారినట్టు అవ్వడం, పంచగానే మనకి ఏదో శబ్దం వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట ఈ జింక్ లోపం వల్ల. దీన్ని మనం సవరించుకోవాలి అంటే ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ ఉపయోగించుకోవాలండి ఒక ఎకరానికి. లేదా పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంటే జింక్ లోపం గనక మనకి పైరు మీద కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక 5 రోజుల వ్యవధిలో ఏంటంటే 2 నుంచి 3 సార్లు అన్నది పిచికారీ చేయాలండి. స్టార్టింగ్ సాగుకు ముందు మనకి ఏమైనా భూసార పరీక్షలు అలాంటివి చేసినప్పుడు మనకి జింక్ లోపం అని తెలిసినప్పుడు అప్పుడు మనం 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి రికమెండేషన్ చేస్తామండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చండి.
1: మరి ఇనుము లోపం వచ్చినప్పుడు అండి?
0: మనకి ఇనుము లోపం ఎలా కనిపిస్తుంది అంటే ఈ లేత చిగురాకులు ఏంటంటే చూడగానే తెల్లగా మనకి కనిపిస్తుంది అంటే అది మనకి ఇనుము లోపం కింద పరిగణిస్తామండి. ఆకులు ఏంటంటే నిర్జీవం అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇనుము లోపం అన్నది వర్షాధారపు నారుమడిలో గాని లేకపోతే మట్ట వరి పొలాల్లో గాని ఇలాంటి లోపం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇనుము లోపాన్ని మనం సవరించుకోవడానికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల గ్యాప్ లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఇనుము లోపం అన్నది మనం సవరించుకోవచ్చండి.
1: కొన్ని యాజమాన్య పద్ధతిలో మనం సక్రమంగా చేసినప్పటికీ కూడా కలుపు అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ వరిలో కలుపును నివారించుకోవాలంటే ఏ మందులను మనం వాడుకోవాలి?
0: ఎప్పుడు కలుపుని ఏంటంటే మనం 2 నుంచి 3 ఆకుల దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలండి. వెద పద్ధతిలో వెళ్తే విత్తనాలు విత్తిన వెంటనే ఏంటంటే 2 రోజుల లోపల పెండి మితాలిన్ స్టాంప్ అంటారండి, అది లీటరు, లేదా స్టాంప్ ఎక్స్ట్రా అంటారు, అది 700 ml 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చండి. ఇది 2 రోజుల లోపలే అంటే అటు విత్తనాలు మొలవు అటు కలుపు కూడా మొలవకు మునిపే అన్నమాట. ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. పెండిమితాలిన్ అయితే 1 లీటరు, స్టాంప్ ఎక్స్ట్రా అయితే 750 ml 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చండి.
1: 3 నుంచి 5 రోజులప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు
0: అంటే వరి ఈ 3 నుంచి 5 రోజులు అంటే వరి నాటిన సమయం అంటే వెద పద్ధతి వేరుంటదండి, నాటే పద్ధతి వేరుంటది. వెద పద్ధతి అయితే పెండి మితాలి అని చెప్పుకోవచ్చు. అట్లాగే 15 నుంచి 20 రోజుల దశలో బిస్పైర్ ప్యాక్ సోడియం కానీ ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్ 90 గ్రాములు ఒక ఎకరానికి అది కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే ఏ టైప్ ఆఫ్ కలుపు కనిపిస్తుంది ప్రధానంగా మనకి పొలంలో ఈ గడ్డి తుంగ వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఈ బెన్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటలాక్లోర్ కాంబినేషన్ అంటే మనకి లాండాక్స్ పౌడర్ మన ట్రేడ్ నేమ్స్ లో కూడా ఉంటాయండి, అది మనకి 4 కిలోలు ఒక ఎకరానికి, అది కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఈ గడ్డి

0: తుంగ, వెడల్పాకు ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు 15 నుంచి 20 రోజుల దశలో కూడా మనకు కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదండి, గడ్డి జాతి అని, వెడల్పాకు అని, ఇట్లాంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
0: డిస్పైరిపాక్ సోడియం అంటారండి దాన్ని. మనకి వ్యాపార నేమ్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అంటే రైతులు మాక్సిమం నామినీ గోల్డ్ అలా అంటారు. అది మనకి 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ గడ్డి జాతి కానీ, తుంగ జాతి కానీ, అలాగే వెడల్పాకు కానీ ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు కలుపు మందులు అనేది మనం కలుపును బట్టి వాడుకోవాలంటున్నారు.
0: అవునండి.
1: 4 రోజుల దగ్గర నుంచి మనకు ఈ కలుపు సమస్య అనేది సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు అప్పుడు, ఇప్పుడు మన గడ్డి జాతి కలుపు ఉందనుకోండి, అప్పుడు ఏది వాడుకోవాలి?
0: మనకి వరి నాటిన 20 నుంచి 25 రోజుల దశలో ఏంటంటే గడ్డి జాతిలో ఊద గనక ఎక్కువగా కనిపిస్తుందంటే సెహెలాఫాప్ పీ బ్యూటైల్ అంటారు, అది క్లించర్ అంటారు మనకి ట్రేడ్ నేమ్లో. అది 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఊద అన్నది బాగా కంట్రోల్ అవుతుందండి.
1: మరి వెడల్పాకు ఈ గడ్డి జాతి రెండు ఉంటే
0: మనకి బిస్పైర్పాక్ సోడియం 100 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే ట్రైమోఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, దీన్ని మార్కెట్లో మనకి కౌన్సిల్ యాక్టివ్ హర్బిసైడ్ అంటారండి, ఇది 90 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చు.
1: గడ్డి జాతి ఇంకా ఉర్రంకి కూడా వస్తూ ఉంటుంది కదండి, అవి ఉన్నప్పుడు
0: ఫెర్నాక్సీ ప్రాప్ పీథైల్ అంటారండి, దానికి మనకి మార్కెట్ లో రైస్ స్టార్ గానీ ప్యాడీ స్టార్ గానీ అంటారు. ఇది మనకి 200 నుంచి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి. గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ మూడు కనిపిస్తే మెట్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అంటే మనకి ఆ ట్రేడ్ నేమ్ లో ఆల్మిక్స్ అంటారండి, అది 8 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతంగా ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవి కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు మనం వరి పంటని ఎంత సాధారణంగా వేస్తూ ఉంటాము మన ప్రాంతాల్లో, వరితో పాటు మినుము, పెసర వీటన్నిటిని కూడా వేస్తూ ఉంటాం అపరాల కింద. మినుములు గనక విత్తన శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా జీవన ఎరువులతోటి ఎలా చేసుకోవాలంటారు?
0: మనకి మినుములో జీవన ఎరువు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటదండి, ఒకప్పుడు పౌడర్ ఫామ్ లో దొరికేది ఇప్పుడు మనకి ద్రవ రూపంలో దొరుకుతుందండి. ఒక 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల బెల్లం కానీ, పంచదార కానీ, లేకపోతే ఏదైనా గింజి పిండి కానీ వేసుకొని దాన్ని పాకంలాగా చేసుకోవాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు కొంచెం బాగా వేడి చేసుకొని దాన్ని చల్లార్చుకొని, ఒక 10 మినిట్స్ చల్లార్చుకొని మనం చేసిన ఆ పాకాన్ని ఈ మినుము విత్తనాలకి చల్లారిన తర్వాత పట్టించుకొని తర్వాత దానికి ఈ రైజోబియం జీవన ఎరువు అని చెప్పాం కదా, అది 1 కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు పట్టించేసుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకొని తర్వాత మనం పొలంలో చల్లేయచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం అన్నది మొలిచిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనానికి మంచి సత్తువులాగా చేసుకొని, రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే గాలి నుంచి నత్రజని అనేది స్థిరీకరిస్తుందండి. ఈ మనకి మినుము వేర్లో ఏంటంటే బుడుపుల్లాగా ఉంటాయి, అందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అన్నది ఉంటది. ఎప్పుడైతే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనం శుద్ధి చేయడం వల్ల ఏంటంటే ఇనాక్యులెంట్స్ అన్నవి ఇంకా ఆ బుడిపుల్లో ఆ కల్చర్ అన్నది బాగా ఇంక్రీజ్ అయ్యి నత్రజని పోషకం అన్నది మొక్కకి అందేటట్టు హెల్ప్ అవుతుంది. విత్తనాలు మనకి మొలక వచ్చినాక కూడా మంచి బలము చేస్తుంది అన్నమాట ఈ జీవన ఎరువు. ఇలాంటివి కంపల్సరిగా మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మనకి విత్తనం రావడం అవుతుంది. ఈ జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటదండి.
1: ఇప్పుడు మినుములో ఎలా అయితే చేసుకున్నాం విత్తన శుద్ధి అనేది, పెసర్లో కూడా ఇదే పద్ధతి కదండి?
0: అవునండి, పెసర్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు.
1: అయితే మన ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉంది, వరి మాగాణంలో ఈ మినుము పెసర్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం కదండి, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎరువులు అనేది ఎలా వేయాలి పంటలకి?
0: మనకి వరి మాగాని మినుము అంటే మనకి మినుములకు కానీ పెసరులకు కానీ మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మినుము అన్నది బోనస్ క్రాప్ రైతులకి, అంటే వరిలో వేసిన అవే ఎరువులు మళ్ళీ నెక్స్ట్ మినుము పంటకు అన్నది ఉపయోగపడుతుందండి. దానికి మళ్ళీ సపరేట్గా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి.
1: మరి ఈ పంటలో కలుపు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: వీటిల్లో మనకి అంటే మినుములో మనకి కలుపు విత్తన వెంటనే ఈ పెండి మితాలిని వాడుకోవచ్చు అండి, 1 లీటర్ 1 ఎకరానికి, లేకపోతే స్టాంప్ ఎక్స్ట్రా 750 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి మినుములో ఏంటంటే 20 నుంచి 25 రోజులు దశలో కూడా అంటే

0: పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అంటారు. ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు ఇలాంటి గనక మనకు కనిపిస్తే ఇమజిత పైర్ పర్స్యూట్ ఆ కెమికల్ కొట్టుకోవచ్చు. లేకపోతే ఫ్యూజీ ఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే బంగారు తీగను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఏంటంటే నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉంటేనే మనకి ఈ కలుపు మందులు పనితీరు పనిచేస్తుంది. అట్లాగే మనకి కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా 2 ఆకుల దశలోనే కొట్టుకోవాలి. అంటే మరి కలుపు రొట్టలాగా చేసినప్పుడు మా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కలుపు మందులు కొడతాము కంట్రోల్ అవుతాయి అని కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి 2 ఆకుల స్టేజ్లోనే కొట్టుకోవాలి. కలుపు 2 ఆకులు ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్స్ పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అనేవి కంపల్సరిగా వాడుకుంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కలుపుని అనగదొక్కుని పైరు ఎదిగిపోతుందండి. ఏదైనా 30 రోజుల దశ లోపల కలుపు మందులు అనేవి కొట్టుకోవాలండి మినిమం.
1: కాబట్టి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు అన్ని కూడా రైతులు కనుక చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పంటల్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు.
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు డమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడీ ఐసీడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడి మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకొని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 ని 5 గా డివైడ్ చేసి 5 లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటం, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకుంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెను ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 మూడో అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికి వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామి, అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ

0: ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ మూడో అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది అట్ ఎ టైమ్ 6000 ఇస్తారు అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్ ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోని కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి, పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంతల్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు.

0: ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటాం అండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తా.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ లేకపోతే ఈ పోషణ ట్రాకర్ యాప్ అన్నది కానీ ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమో. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్ ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఆర్జీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమానికి మీరు మెసేజ్ చేయవలసిన ఫోన్ నెంబర్ 7901084415. ఈ నంబర్కు ఫోన్ చేసి మెసేజ్ చేసి మీరు కోరిన పాటలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా మనకు చాలా మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. సంగీత దర్శకుడు చక్రవర్తి గారి జయంతి సందర్భంగా హలో అభిరుచిలో మా కొరకు అల్లరి బుల్లోడు చిత్రం నుంచి చుక్కల తోటలో ఎక్కడున్నావో అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. ఈరోజు స్వర సంగీత దర్శకులు ఒక సంగీతాన్ని ప్రపంచం ఏలిన చక్రవర్తి గారి జయంతి పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు. వారు స్వరపదం చేసిన చిత్రం డ్రైవర్ రాముడిలో నుంచి బంగినపల్లి మామిడి పండు అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. దోర్నాల బాలాజీ రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. పూజాఫలం చిత్రంలోని పగలే వెన్నెల జగమే ఊయల అనే పాటను వినిపించగలరని మనవి అని కోరుతున్నారు. జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. అందరి కోసం పూజాఫలం చిత్రం నుంచి పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో పాట వినబోయే ముందు ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు
4: బ్రో? ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
3: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఊసరవెల్లి చిత్రం నుంచి నిహారిక నిహారిక అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ముసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కోరుతున్నారు. నమస్తే అన్నారు. మీకు నమస్తే అండి. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, ముసాపేట గ్రామ ప్రజలందరి కోసమాట. ఇక ఖైదీ రుద్రయ్య చిత్రం నుంచి మంజువాణి ఇంటిలో మేజువాణి అనే పాటను మా అందరి కోసం వినిపించగలరు అంటున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాటి శ్రీనివాసరావు గారు. ఇక నెల్లూరు జిల్లా కొడవలూరి మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్, అమీర్, చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ, మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ అందరి కోసం కొత్త జీవితాలు సినిమా నుంచి పొంగి పొరలి అందాలెన్నో అనే సుమధుర గీతాన్ని మా కోసం ప్రసారం చేయగలరు అని మనవి నమస్సుమాంజలు అంటున్నారు. మీకు కూడా మెసేజ్ చేసినందుకు నమస్సుమాంజలి అండి. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వర్షం చిత్రంలో నుంచి నచ్చావే నైజాం పోరి, నువ్వేనా రాజకుమారి అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కార్యక్రమంలో. ఇప్పుడైతే ఊర్వశి ఊసరవెల్లి చిత్రం నుంచి అనంత శ్రీరామ్ గారి రచనలు, విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో వర్షం మూవీ నుంచి నచ్చావే నైజాం పోరి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్. జయం మనదేరా చిత్రంలో నుంచి మెరిసేటి జాబిలి నువ్వే అనే ఈ పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ అభేద ఆయుష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. హాయ్ గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అంటే నమస్తే. మై నేమ్ ఈజ్ వంశీ జాకీర్. ఇస్మాయిల్ పోలయ్య ఘర్షణ మూవీలోంచి చెలియ చెలియ అనే సాంగ్ని మా కోసం ప్లే చేయండి ప్లీజ్ అంటున్నారు. ఇంకా నమస్తే గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అని నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎన్ని సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి. నమస్తే గుడ్ ఈవినింగ్ మేడం. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎన్ని సాంగ్ అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక బాలు వినయ్ కుమార్ ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. చదివేశాం కదా. ఇంకా ఆది సినిమాలో సున్నుండ తీసుకునే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యూష దిలీప్ హన్విత. ఇంకా పెళ్లి చేసుకుందాం చిత్రంలో నుంచి కోకిల కోకిల కూ అన్నది అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజ్ కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ పండు చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారండి వీరు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య కుమారి వెంకటరమణమ్మ సంపూర్ణమ్మ మౌనిక అందరి కోసం

శుభాకాంక్షలు మూవీ నుంచి అద్దంకి చీర సాంగ్ను వినిపించండి ప్లీజ్ అంటున్నారు. ప్లీజ్ ప్లే ఎర్రిముడి మూవీలో నుంచి యాలల్లో యాలల్లో సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి నమస్తే అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. ఇక బలిపీఠం మూవీలో నుంచి కుశలమా నీకు కుశలమేనా అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు తుమ్మలచెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. నమస్తే ఆకాశవాణి, ఈరోజు మా కోసం సమరసింహారెడ్డి మూవీలో నుంచి నందమూరి నాయక అనే పాటను వినిపించండి మీ రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. అందరి కోసం జయం మనదేరా చిత్రం నుంచి కుమార్ సాను స్వర్ణలత ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. మా కోసం హలో బ్రదర్ మూవీలో నుంచి ప్రియ రాగాలే అనే పాట ప్లే చేయండి అంటున్నారు జయలక్ష్మి బెంగళూరు నుండి. గుడ్ ఈవినింగ్. మా కోసం ప్రేమాభిషేకం మూవీలో నుంచి తారలు దిగి వచ్చిన వేళ అనే సంగ్ని ప్లే చేయండి అంటున్నారు సంజయ్ స్వాతి భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్, ప్రోగ్రామ్ వింటూ ఉన్నాము, ప్లీజ్ ప్లే ఫిల్మ్ మగధీరాలో నుంచి సాంగ్ని ప్లే చేయమని కోరుతున్నారు లక్ష్మమ్మ కిషోర్ గంగులు విలేజ్ గానగలు విలేజ్ నుంచి కోరుతున్నారండి. ఓకే, గుడ్ ఈవినింగ్ నమస్తే అంటున్నారు పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో సీతారామయ్య గారి మనమరాలు సినిమా నుండి భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది సెలయీరుగంగా అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం అంటున్నారు సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భావన వెంకమ్మ ఓబులమ్మ లక్ష్మయ్య బండారు సుబ్బారావు తిరుపతమ్మ నారాయణ రేవతి నిత్య కౌశిక్ అహోబిలం వెంకటేశ్వర్లు బండారు శంకరయ్య మరియు ఆర్జే ప్రసన్నలక్ష్మి మేడం గారి కోసం కూడా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి కోరుతున్నారు వీరు, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే అండి. ఇంకా శశిరేఖ పరిణయం చిత్రం నుంచి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో కేఎస్ చిత్ర ఆలపించిన పాట నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నే నువ్వని అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు షేక్ అబ్దులాలీ నిగార్ పర్వీన్ ఉదయభాను మీనా సత్యం శారదా సుధీర్ శోభా శ్రీధర్ రవి సునీత్. హాయ్ హలో అభిరుచి నెల్లూరు ఎఫ్ఎం ఆర్జే గారికి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మా కోసం లవ్ స్టోరీ నుండి సారంగధర్య అనే సంగ్ని వినిపించగలరని మనవి అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు. ఒక కొంట పిల్లనే చూసా అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యాభాయ్ అజయ్ శృతి. మా పాటను వినిపించగలరు అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా అశ్వమేధం చిత్రంలోని ఓ ప్రేమ నాలో నువ్వే నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ అనే పాటను వినిపించగలరు అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గొల్లపూడి నాగలక్ష్మి గారు గొల్లపూడి జగదీష్ రేవతి రేష్వంత్ బాబు నాగభాగ్యశ్రీ గొల్లపూడి సూర్య భార్గవి. ఈరోజు చక్రవర్తి సంగీత దర్శకుడి జయంతి కదండి, ముందడుగు చిత్రంలో నాకొక్క శ్రీమతి కావాలి అనే పాటను ప్రసారం చేయండి అంటున్నారు డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి. ఇంకా పవిత్ర బంధం చిత్రంలో నుంచి పచ్చబొట్టు చెదిరిపోదులే నారాజా పడచు జంట చెదిరిపోదులే అనే పాటను కోరుతున్నారు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ శారద. అందరి కోసం హలో బ్రదర్ చిత్రం నుంచి ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు మెసేజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొద్ది క్షణాల్లో 8:30 కావస్తుంది. తెలుగులో వార్తలు ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. Sign off, yours.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదర్లో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై. సూరత్ సే వాపి సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన మంత్రి జీ కే ఆ

0: आत्मनिर्भर भारत के संकल्प से उस ट्रेन का पहला बॉडी फ्रेम परसों बनकर स्क्वीज टेस्ट के लिए चला जा चुका है। माननीय प्रधानमंत्री जी के कर कमलों द्वारा बुलेट ट्रेन का इनॉग्रेशन होगा।
1: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు। 72వ జాతీయ చలన చిత్ర అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు। ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది। ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది, బంగారు ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి। మలయాళ చిత్రం బ్రహ్మయోగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందో చాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు। ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు। స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది। భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది। భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదేవ్ జైష్వాల్ వెల్లడించారు। చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు। న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైష్వాల్ వివరించారు। అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైష్వాల్ తెలిపారు। రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణదేవ్ జైష్వాల్ వివరిస్తూ,
2: द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी। जब ब्रिक्स के लिए वहां आएंगे, कौन कौन सा द्विपक्षीय वार्ता किस समय होगा, इसके बारे में आपको विस्तृत जानकारी भी दी जाएगी ताकि आप लोग प्रेस के माध्यम से उसको कवर कर सकते हैं। जहां तक रशिया और यूक्रेन के जो संघर्ष चल रही है उसकी बारे बात है, ये मुद्दा भी बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा।
1: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది। ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు। రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది। ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది। అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది। భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది। పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైసం చేసుకున్నాయి। పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు। ఇక పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుంది జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది। రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది। అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది। జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు। సూరత్, బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు। బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది। అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది। ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం।

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూ డేట్ ఫిల్మ్ డ్యూట్స్ లో, మీరు ఫ్రెండ్ జానితో. ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూట్ డ్యూట్ సైనింగ్ అఫ్ చెప్పేసి మరి మనందరూ ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. మరి నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీ అయ్యే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: विविध भारती FM 101.3।
1: కనుల ముందు కల నిజమైతే మనసులోని కోరిక రెక్కలు వచ్చి గాల్లో తేలిపోతే ఆ అనుభూతే వేరు కదా. వినటానికి కనటానికి చాలా బాగుంటుంది. సంగీతం అనేది మన హృదయాలను హత్తుకునే ఒక అద్భుతమైన అనుభూతి. కాలం ఏదైనా తరాలు మారినా కొన్ని మధురమైన పాటలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి. గుండెల్లో గుసగుసలు, పెదవులపై చిరునవ్వులు మనసును తేలిగ్గా హత్తుకునే మధురమైన క్షణాలు. కేవలం వినేదే కాదు సంగీతం, అనుభూతి పొందేది కూడా. అలాంటి అందమైన మధుర స్వరం సినారా సాహిత్యానికి MS విశ్వనాథం బాణిలు, SP బాలుపి, సుశీలమ్మ గలం నుండి ఈ అద్భుతమైన పాట.

రక్త సంబంధం లేకపోయినా మనసులతో ముడిపడే ప్రేమాభిమానాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన మధురమైన అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపమే ఈ పదాల అమరిక. కష్టంలో తోడుగా నిలిచి కన్నిటిని తుడిచే ఆ అన్న ప్రేమను ఏమని వర్ణించాలి? ఆ చెల్లెలి కంటి వెలుగును చూసే ఆ అన్న తపన ఏమని కొనియాడాలి? ఆచార్య ఆత్రేయ గారి కళ నుండి జాలువారిన పదాలు ఎస్పి బాలు, పి సుశీల గానం, చక్రవర్తి బాణిలతో ఈ మధురమైన స్వరం మీకోసం.

0: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: ఎస్ మ్యామ్.
0: చెప్పండి.
1: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: సంగీతం ప్రాణానికి స్పందన అయితే సాహిత్యం మనసుకి అందమైన ఆభరణం. మనిషి భావాలను స్వరాల రూపంలో పలికిస్తే అది ఒక మధుర కావ్యమవుతుంది. స్వరాల కోవిలలో భావాల హంసల మనసుకు తరిమే మధురమైన అనుభూతి. సాగర మదనంలో అమృతం మధురం అయితే ఆ సంగమ స్వర పారిజాతం మనకిచ్చే ఆనందమే వేరు కదా. కుటుంబ బంధాల సరాగాల మధ్య మన సంసారాన్ని ఒక సంగీతంగా మలిచిన సుమధుర గీతం మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3
1: సరిగమల తీయదనం సాహిత్యపు వేణిలా కలిస్తే ఎలా చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. సంగీతం అన్నది భావాల సమ్మేళనం, మధురమైన అనుభూతుల ప్రవాహం, వెన్నెల లాంటి స్వచ్ఛమైన ప్రేమని మనసును హత్తుకునే అనురాగం, ప్రకృతి సౌందర్యాన్ని మనసులోని భావాలను పదాల రూపంలో వేటూరి కలం నుండి జాలువారిన పదహారణాల తెలుగు పాట. స్వరమాంత్రికుడు ఇళయరాజా బాణీలు, ఎస్పీ బాలు, ఎస్ దానికి కలం నుండి ఈ మధుర స్వరం మీకోసం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సృష్టిలో ప్రతి ధ్వని ఒక నాదమే, ప్రతి స్పందన ఒక జీవన వేదమే. సంగీతం సరిగమల ప్రయాణమే కాదు, అది ఒక జీవన వేదం. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న మమకారానికి అక్షర రూపంలో ప్రాణం పోసింది ఈ పాట. కళ తపస్సు అయితే ఆ తపస్సు నుంచి జాలువారిన అమృతధార. సాహిత్యం, సంగీతం, గానం త్రివేణి సంగమమై ఒక దివ్యమైన అనుభూతి. కళ తపస్సు అయితే ఆ తపస్సు నుంచి జాలువారిన అమృత బిందువే ఈ పాట. సీతారామ శాస్త్రి కాలం నుండి జాలువారిన అక్షర వెలుగు మహాదేవుని గారి సంగీత సారథ్యంలో ఘాన గంధర్వుడు ఎస్పి బాలుగల నుండి వచ్చిన అద్భుతమైన మధుర స్వరం మీకోసం.

0: Bharti FM 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానీతో. సంగీతం మనసును తాకితే సాహిత్యం ప్రాణాన్ని నింపుతుంది. సంగీతం అంటే కేవలం శబ్దాల కూర్పు మాత్రమే కాదు, మనసులను హత్తుకునే ఒక దివ్యమైన అనుభూతి. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న బంధం ఎంత మధురమైందో ఈ రెండు కలిస్తే అదొక అద్భుత దృశ్య కావ్యం. కేవలం పాట మాత్రమే కాదు, కంటికి కనిపించే కావ్య సృష్టి. సిరివెన్నెల కలం నుండి జాలబడిన అపురూపమైన సాహిత్యానికి ఇళయరాజా అద్భుతమైన బాణీలతో కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర కలం నుండి వచ్చిన మధుర స్వరం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో

మనం మాట్లాడే మాటల కన్నా, మౌనంగా పంచుకునే భావాల కన్నా సంగీతం ద్వారా పలికే ప్రేమ చాలా గొప్పది. కాలం ఏదైనా తరాలు మారినా మనసును హత్తుకునే కొన్ని మధురమైన జ్ఞాపకాలు మౌనమే భాషగా మారిన వేళ మనసులోని భావాలు అక్షరాలై పొంగిపడే క్షణం ఇది. ప్రేమంటే కేవలం ఒక అనుభూతి కాదు, అది రెండు ప్రాణాలు పంచుకునే భావాల సమాహారం. కాలం ఏదైనా కబురు ఏదైనా మనసును హత్తుకునే కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఆశ్చర్య ఆత్రేయ కలం నుండి ఇళయరాజా సంగీత స్వరాల స్వరకల్పనలో ఎస్పి బాలు అద్భుతమైన గీతం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మనం మాట్లాడే మాటలకు అందం ఉంటుంది, మనం పాడే పాటలకు ప్రాణం ఉంటుంది, కానీ ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకున్న ఆవేదన మొగపోతే ఆ మౌనమే ఒక మహాకావ్యం అవుతుంది. జీవితంలో ప్రేమను కోల్పోయి నమ్మిన మనసు దెబ్బతిని చితికిన బ్రతుకులో రగిలిపోయే ఒక అంతర్మదనం. ప్రేమంటే కేవలం నవ్వులు పూలు మాత్రమే కాదు, గుండె లోతుల్లో దాగున్న ఆవేదన, కరిగిపోయిన కళల కన్నీరు కూడా పదాల వెనుక భావాన్ని తెలిపే అద్భుతమైన గీతం మీకోసం.

0: ప్రేమ అనేది ఒక అనుభూతి, అది మాటల్లో చెప్పలేనిది. ఒక మధురమైన భావన, కంటికి కనిపించిన భావం, కరిగిపోయే మధుర రూపం, రెండు మనసులను ఒకటి చేసే పవిత్రమైన అనుభూతే ప్రేమ. కళ్ళలో భావాలు కవితలే పొంగుతుంటే మనసులోని మౌనం ఒక మధురమైన రాగమై పలకరిస్తుంది. అలాంటి అపురూపమైన ప్రేమ భావానికి రూపం ఇస్తే ఎలా ఉంటుందో తెలిపే ఒక సుందరమైన గీతం మీకోసం.
1: తురై సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3 కి.
1: ట్యూన్ చేశావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మదర్ స్వర సైనింగ్ అప్ చెప్పేసేద్దాం ఫ్రెండ్స్. మరి మనందరం ఎంటర్ అయిపోద్దాం వినిపించిన రాగలే వినేసేటానికి. మరి మీకోసం వచ్చేస్తుంది గూఢాచారి 116 చిత్రానికి ఘంటసాల పి సుశీలపాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అడుగు జాడలు చిత్రానికి ఘంటసాల ఎస్ దానికి పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: PFM 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్. మగువల కోసం మగువలు మెచ్చే ధీరా. ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లేత మనసులు చిత్రానికి పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాసరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

来啦啦啦啦啦，嘿来啦啦来啦啦啦啦啦，嘿来啦啦来啦啦啦啦啦，啦啦啦啦啦啦啦啦啦。కంటి మీద కునుకురాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్లా అన్నాడు. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే.

0: పదుకుని అరోగో కులే పిల్ల అన్నాడు. బుర్రిబిట్ట తుర్రుమంటే బాబో అంది, అత్త కొడుకుని అరోగోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో.
0: హటికే హటికే హటికే, అది బతికే బతికే బతికే,
1: దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

ಮಲಿಮಗ ಚಮಟಕ ಮಲಿಮಗ ಚಮಟಕ ಮಲಿಮಗ ಚಮಟಕ ಮಲಿಮಗ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ మంచి కుటుంబం చిత్రానికి ఘంటసాల పిసిసుల పాడిన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: గోపాలుడు భూపాలుడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఫ్రెండ్స్ మరి స్టూడియోలో టైం 11 గంటలకు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే ఉంటారు. ఇంతటితో ఈనాటి వినిపించే రాగాలకే సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.